ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, అశ్వినీ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీ, శుక్రవారం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చరిత్ర పుటల్లో ఈరోజు విశిష్టత గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 2వ తేదీ చరిత్ర పుటల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనూ ఈ రోజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున జరిగిన ముఖ్యమైన సంఘటనలు, జననాలు మరియు మరణాల వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రముఖుల జననాలు. 1869వ సంవత్సరంలో భారత జాతిపిత స్వాతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ గారి జయంతి. మహాత్మాగాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయలెన్స్ మరియు అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇంకా 1904వ సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈయన భారతదేశ 2వ ప్రధానమంత్రి. లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్లో జన్మించారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదకర్త లాల్ బహదూర్ శాస్త్రి. ఇంకా 1926వ సంవత్సరంలో నల్లా నరసింహులు జన్మించారు. ఈయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. 1928వ సంవత్సరంలో ఎస్వి జోగారావు జయంతి. ఈయన ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ కళాశిల్పి. ఇంకా ప్రముఖ బాలీవుడ్ నటి అయిన ఆశా పరేఖ్ 1942లో జన్మించారు. ప్రముఖుల మరణాల విషయానికి వస్తే రాజా రవివర్మ 1906లో మరణించారు. ఈయన భారతీయ చిత్రకళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ చిత్రకారుడు. తెలుగు అభ్యుదయ కవిత్వంలో తనదైన ముద్ర వేసిన కవి శ్రీరంగం నారాయణ బాబు. ఈయన 1961లో పరమపదించారు. 1975లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మరియు కాంగ్రెస్ సీనియర్ నేత కె కామరాజు కన్నుమూశారు. ఈరోజు చరిత్ర పుటల్లో చారిత్రక సంఘటనల విషయానికి వస్తే 1966 అక్టోబర్ 2న దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా భారతదేశంలోని 16 రైల్వే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా తన కార్యకలాపాలను కూడా ఈరోజే ప్రారంభించింది. 1944లో 12వ ఆసియా క్రీడలు జపాన్లోని హిరోషిమాలో ఘనంగా ప్రారంభమైన రోజు కూడా ఈరోజే. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరాన్ని ముంచెత్తిన చారిత్రాత్మక తుంగభద్ర వరదలు సరిగ్గా ఈ రోజుని తీవ్ర రూపం దాల్చాయి. దీనిని కర్నూలు చరిత్రలో ఒక చీకటి రోజుగా భావిస్తారు. జాతీయ అంతర్జాతీయ ప్రత్యేకతల విషయానికి వస్తే గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణ, ఖాదీ ప్రాముఖ్యతకు గుర్తుగా ఈ రోజున జాతీయ ఖాదీ దినోత్సవంగా జరుపుకుంటారు. అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 8 వరకు భారతదేశంలో దానాల వారోత్సవంగా, అంటే దాన్ ఉత్సవంగా నిర్వహిస్తారు. మీరిప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు అంటే అక్టోబర్ 2 విశిష్టత గురించి తెలుసుకున్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చనా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 6:30 దాటి 40 సెకండ్లు. ఈ సమయాన ముస్తాక్ మదానీ గారి సూక్తి సుధ విందాం.

السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. نحمدہ صلی اللہ رسول الکریم، اما بعد. قال اللہ تبارک و تعالی، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. لقد کان لکم فی رسول اللہ اسوۃ حسنہ صدق اللہ العظیم. انت کرنامیڈو اپار کرپا سیرڈن اللہ تبارک و تعالی سکل مانوالی మేలు కోరుకుంటూ ప్రవక్తల పరంపరను ప్రారంభించాడు. ఆ ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితము ఒక పెద్ద సందేశము. అందరి దేవుడు ఒక్కడే అని నినదించారు. మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పారు. తెల్లవానికి నల్లవానిపై కానీ, నల్లవానికి తెల్లవానిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదని నిరూపించారు. మనిషి పుట్టుకరీత్యా వంశం ఆస్తి దృష్ట్యా గొప్పవాడు కాలేడని, దైవభీతి పరాయణత దృష్ట్యా అతను గొప్పవాడు కాజరడని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. బానిసత్వానికి వ్యతిరేకంగా గాళం విప్పారు. మూఢనమ్మకాలను ప్రాణదోలారు. తల్లి పాదాల కింద స్వర్గముందని చెప్పి మాతృమూర్తి ఔన్నత్యాన్ని ఏలుగెత్తి చాటారు. కూలి వాణి చెమట బిందువులు ఆరక ముందే కూలి చెల్లించాలని కష్టజీవులకు అండగా నిలిచారు. 40 ఏళ్ల వయసులో హీరా గుహలో ప్రపంచానికి వెలుగులు పంచారు. ఆయనే ఆ మహనీయుడే ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ మహనీయుడి పేరు ప్రపంచం నలుమూలల ప్రతి క్షణము స్మరిస్తూనే ఉంటారు. ప్రవక్త సంస్మరణలో ప్రపంచ ముస్లింలు తన్మయత్వం పొందుతారు. ప్రాణానికి మిన్నగా ప్రవక్తను పరిమిస్తారు. రోజు 5 పూటల ఇచ్చే అజాన్ పలుకుల్లో మొహమ్మద్ పేరు పలకడం, ఆ పేరును విన్న తర్వాతే దరుదు పంపడం, ఇదంతా అద్భుతమే. మరి మానవాళి ముక్తి మోక్షాల కోసము కారుణ్యంగా అందిన ఆ మహనీయుడి జీవిత ఆదర్శాలు ఎప్పటికీ అనుసరణీయమే. ఆయన చేసిన త్యాగాలు అనుపమానమైనవి. బలహీనుల ఆశాజ్యోతిగా, మహిళలకు అండగా, గొప్ప సామాజిక సంస్కర్తగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితము మానవ కోటికి మార్గదర్శకం. నేను మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధనలు పరిష్కారం చూపిస్తాయి. ఆనాడు మక్కా ప్రజల్లో అలముకున్న అసమానతను తొలగించారు. దేవుని ఏకత్వ నినాదం అందరినీ పక్కపక్కనే నిలచోబెట్టింది. ఒక నల్ల జాతికి చెందిన నీగ్రో బానిసను కాబా దైవగృహ కాబా గోడలు ఎక్కించి మొట్టమొదటిది అజాన్ ఇప్పించిన, మనుషులంతా సమానమేనని చాటి చెప్పిన ఘనత ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారికే దక్కుతుంది. కుటుంబ నిర్వహణ అయినా, పిల్లల

0: పెంపకమైన పరిపాలన వ్యవహారాలైనా యుద్ధరంగమైన సామాజిక వ్యవహారాలైనా ఆరాధనలైనా అన్నిటిలోనూ సమతూకం పాటించి చూపించారు. సకల రంగాల్లోనూ ప్రవక్త మహనీయులు చూపిన అడుగుజాడలు మనందరికీ శిరోధార్యాలు. ఈ ప్రపంచంలో అతిపెద్ద బాధ్యత ఏదైనా ఉందంటే అది ప్రవక్త బాధ్యత. ప్రజలను అజ్ఞాన అంధకారం నుంచి చెడుల నుంచి కాపాడి మంచి వైపునకు పిలవడము, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడము సాధారణ విషయం కాదు. అయినప్పటికీ దైవ ప్రవక్త సల్లల్లాహు ఇంత పెద్ద బాధ్యతలు తమ భుజాలపై ఉన్నప్పటికీ ఇంట్లో తమ పనులు తామే స్వయంగా చేసుకునేవారు. ఇంటి పనుల్లో భార్య పిల్లలకు చెదోడుగా నిలిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉపాధ్యాయుడిగా తమ శిష్య బృందానికి బోధించిన మంచి భర్తగా, ఉత్తమ వైద్యుడిగా, సంఘ సంస్కర్తగా, ప్రవక్తగా, స్నేహితుడిగా, గొప్ప తండ్రిగా, మంచి వ్యాపారిగా, కాపరిగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు. వనరుల వినియోగమైన, దాన గుణమైన, దాంపత్య జీవితమైన, అతిథి మర్యాదలైన, శుచి శుభ్రత విషయాలైనా, బంధుత్వ సంబంధాలైనా, పరిపాలన వ్యవహారాలైనా అన్నిటిలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన బాట బంగారు బాట. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించి చూపారు. 23 ఏళ్ల కాలంలో అరబ్ సామ్రాజ్యంలో ఆదర్శ సమాజాన్ని సుస్థాపించారు. నిజమైన విశ్వాసిగా ఒక శాంతిని వ్యాపించేటువంటి
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరిప్పటి వరకు ముస్తాక్ మదాని గారి సూక్తి సుధ విన్నారు. సమయం 6:35. ఈ సమయాన పొలం కబుర్లు విందాం.

ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమంలో పొద్దుతిరుగుడు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనెగింజల పంటగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. పొద్దుతిరుగుడులో నూనె 49% మరియు మాంసకృతులు 22%గా ఉంటాయి. ఈ నూనెలో లినోలిక్ ఆమ్లము 66% ఎక్కువగా ఉండడం వలన ఆరోగ్యపరంగా కూడా వేరుశనగ మరియు నువ్వుల నూనె కంటే కూడా శ్రేష్టమైంది. అంతేకాకుండా ఈ నూనెను వనస్పతి తయారీకి వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమలో విస్తారంగా వాడతారు. నూనె తీసిన తరువాత వచ్చిన పిప్పిలో కూడా అధికంగా మాంసకృతులు అంటే 21% ఉండడం వలన పశువులు మరియు కోళ్ల దాణాగా కూడా విరివిగా వాడుతున్నారు. పొద్దుతిరుగుడుకు అనువైన వాతావరణ పరిస్థితుల విషయానికి వస్తే ఈ పంట యొక్క ఎదుగుదల 12 గంటల పగటి సమయం ఉన్నట్లయితే అధికంగా ఉంటుంది. ఈ పంట సాగుకు 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనువైంది. వర్షాధారపు పంట కాలంలో 500 నుంచి 750 మిల్లీలీటర్ల వర్షపాతం సమానంగా విస్తరించి పూత మరియు గింజ కట్టే దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. నీటిపారుదల క్రింద ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చు. అయితే పంట విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమంటే, పూత మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాల వర్షంతో కానీ లేదా పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా కానీ ఉండకుండా చూసుకోవాలి. రబీ మరియు వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే అధిక దిగుబడిని ఇస్తుంది. ఖరీఫ్లో తేలికపాటి నెలల్లో అంటే జూన్ మరియు జూలై మాసాల్లో, బరువు నెలల్లో 2వ పక్షంలో విత్తుకోవచ్చు. రబీలో నవంబర్, డిసెంబర్ మరియు వేసవిలో నీటిపారుదల క్రింద 1వ పక్షం నుంచి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. వరి తర్వాత పొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో 1వ వారం నుంచి 1వ వారం వరకు విత్తుకోవాలి. విత్తే సమయం నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించి మరియు విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు అంటే 12 గంటలు మరియు సూర్యరశ్మి గనక ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువ వస్తుంది. పొద్దుతిరుగుడును పండించే అనువైన నేలల విషయానికి వస్తే, నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చెల్క, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు దీని సాగుకు శ్రేష్టమైనవి. ఉదజని సూచిక 6.5 నుంచి 8 మధ్య ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. ఒండ్రు నేలల కన్నా

ఇసుక పరిమాణం తగినంత ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. భూసారం కన్నా మురుగునీరు పోయే వసతి అధిక ప్రాధాన్యమైంది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కనుక లోతట్టు మరియు సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేయకూడదు. వర్షాధారంగా పండించుటకు బరువు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి గనక ఉన్నట్లయితే తేలిక నేలలు అత్యంత అనుకూలమైనవి. ఆమ్ల, చౌడు మరియు మురుగునీరు వసతి లేని నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. దీనిని ఏక పంట సాగుగాను వేరుశనగ మరియు పొద్దుతిరుగుడు 4:2, కంది ప్లస్ పొద్దుతిరుగుడు 1:2 పైర్లతో అంతర పంటగా పండించుకోవచ్చు. చిరుధాన్యాలైన కొర్ర, జొన్న, సజ్జ, అపరాలైన కంది, శనగ, మినుము, వేరుశనగ మొదలగు పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు. భూమిని 3-4 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. బరువు నేలల్లో 1-2 సార్లు కలియ దున్నిన తర్వాత చదును చేసి ఆ తర్వాత విత్తనాన్ని విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 1 లీటరు మంచి నీటిలో 14 గంటల సేపు నానబెట్టి నీడలో ఆరబెట్టి గనక విత్తినట్లయితే పొద్దుతిరుగుడు మొలక శాతం పెరుగుతుంది. విత్తన శుద్ధి విషయంలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు క్వింటాల్ ఇప్రోడియోన్ 25% మరియు కార్బెండిజం 25% లేదా సాఫ్ కార్బెండిజం 12%, అలాగే మాంకోజెబ్ 63% 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. నెక్రోసిన్ వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి థయోమిథాక్సాం 4 గ్రాముల మందును లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. సరైన మొక్కల సాంద్రతను పొలంలో పొందగలిగినట్లయితే మొక్కకు కావలసిన సూక్ష్మ వాతావరణాన్ని అందించి మొక్కల ఎదుగుదలలో ఆరోగ్యకరమైన పోటీని కల్పించి అధిక దిగుబడులను పొందవచ్చు. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20-25 సెంటీమీటర్లు మరియు బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్లు కుదురుకు 2-3 విత్తనాలను నాటాలి. విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తరువాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయడం వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందటానికి అవకాశం ఉంటుంది. పొద్దుతిరుగుడు పంటలకు వేసే ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే 2-3 వారాల ముందు వేసుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి. భాస్వరం మధ్యస్థం నుంచి అధికంగా ఉన్న నేలల్లో భాస్వరం వేయకపోయినా దిగుబడులు ఏమాత్రము తగ్గవు. నత్రజని మొదటి దఫా విత్తేటప్పుడు 50%, 26 కిలోల యూరియా, తరువాత 2వ దఫాగా విత్తిన 30 రోజుల తర్వాత అంటే మొగ్గ తొడిగే దశలో 25%, 13 కిలోల యూరియా, 3వ దఫాగా 50 రోజుల తర్వాత 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పొటాష్ను, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పైపాటుగా ఎరువు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో 55 కిలోలు ఎకరాకు వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పైరు పూత దశలో అంటే ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం పిచికారీ చేయాలి. దీని వలన గింజలు బాగా కడుతుంది. మొదట బోరాక్స్ ను వేడి నీటిలో కరిగించి తగినంత ద్రావణం తయారు చేసుకోవాలి. లేదా ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల చొప్పున బోరిక్ ఆమ్లాన్ని వేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. పైరుకు పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. పొద్దుతిరుగుడు పంటలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే నేల స్వభావాన్ని బట్టి 4-6 తడులు పంటకు అవసరమవుతాయి. తేలికపాటి నేలల్లో అయితే 8-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15 రోజుల వ్యవధిలో తడులు ఇవ్వాలి. మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టే దశ నుంచి నీటి తడులు కీలకమైనవి. ఈ దశల్లో పంట ఎటువంటి పరిస్థితుల్లోనూ బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యత తక్కువగా గనక ఉన్నట్లయితే సాలు మార్చి సాలు పద్ధతిలో నీరు పెట్టుకోవాలి. దీని వలన నీటి వినియోగ సామర్థ్యం పెరగటమే కాకుండా స్లిక్రోషియం వడలు తెగులు వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు.
కలుపు నివారణ అంతర్కృషి

విషయంలో విత్తిన 30 నుంచి 40 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. లీటర్ నీటికి పెండి మిథాలిన్ 30% ఈసి 5 మిల్లీలీటర్లు కలుపుకుని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత గొర్రుతో అంతరకృషి చేయాలి. లేదా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు.

0: ఈనాటి పొలం కబుర్ల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీగా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కానీ ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
1: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించారు.

0: సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి 2 అక్టోబర్ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డిఎస్సి 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా, ఆంధ్ర, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరి యానాములకు వాతావరణ సూచనలు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో

0: फलकानि च सम्मिलितानि सन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఈ సమయాన ప్రసార విశేషాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక సమాచారం వింటారు, అనంతరం స్వరార్చన వింటారు, శశివదన కార్యక్రమంలో కార్యక్రమం వింటారు, అనంతరం గాంధీజీ సిద్ధాంతాలు, ఈనాటి సమాజం ఈ అంశం గురించి రంగగారి ప్రసంగం వింటారు, అనంతరం కథానిక 3వ మనిషి కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు. అనంతరం మరికొన్ని లలిత గీతాలు వింటారు.

8:35 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు ఉంటారు. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణ. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు నిరంతరాయంగా 5:00 వరకు వింటారు. 5:00 ఈనాటి మా ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితా వాణి మహిళలు ఉద్యోగ ఆరోగ్య చిట్కాలు వింటారు. అనంతరం కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో జీకే స్పెషల్, అలాగే కొన్ని సినీ గీతాలు వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు, కథ రమ్ము దొరికింది రమ్మని పిలిచింది. ఈ కార్యక్రమ సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ తోటల యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక భారత్. 7:45-8:00 వికసిత్ భారత్ వింటారు. రాత్రి 8:00 దార్శనిక భారత్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ తిరుపతి కేంద్రం. 8:15 హలో అభిరుచి వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రాత్రి 11:10 మా కార్యక్రమాల

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 70 బిలియన్ డాలర్లను పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తలు వివరంగా. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంట వ్యర్థాలు, ఇతర సేంద్రియ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बना जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमई के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు 30 బిలియన్ డాలర్ల నుండి దాదాపు 70 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు.

భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904లో అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్ సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

దేశాలు రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం విందాం. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ వైద్యం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, రేడియేషన్, అంకాలజీకి సంబంధించి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతున్నాయి. తాజాగా ప్రభుత్వ అధునాతన పరిజ్ఞానంతో కూడిన క్యాద్ ల్యాబ్ మంజూరు చేయడంతో లక్షలు ఖరీదు చేసే కార్డియాలజీ సేవలు జీజీహెచ్లో ఉచితంగా అందనున్నాయి. నెల క్రితం ప్రభుత్వ ప్రతినిధులు జీజీహెచ్ను పరిశీలించారు. తాజాగా ల్యాబ్కు అనుమతిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు రానున్నారు. గతంలో కార్డియాలజీ ప్రొఫెసర్ వచ్చిన ఎక్కువ రోజులు ఉండడం లేదు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లు, ఓటీలు, ఏదైనా ఒకదాంట్లో గుండెకు సంబంధించిన పరీక్షలు, చికిత్సలు చేసే ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మాధవి మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి క్యాథ్లాగ్ మంజూరు కావడం వల్ల గుండె సంబంధిత రోగులకు సేవలు మెరుగుపడతాయన్నారు. చికిత్సలకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

మరొక సమాచారం. ఎల్నినో నేపథ్యంలో కాలువలు బోరు బావులపై ఆధారపడే రబీలో రైతులు వరి నారిపోయొద్దని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు. భూగర్భ జలాలు తగ్గనున్న నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని అపరాలు, పసుగ్రాసం, పీఎండీఎస్ పంటలు సాగు చేయాలన్నారు.

మరొక సమాచారం. సోమశిల జలాశయానికి గురువారం ఎగువ ప్రాంతాల నుంచి 1337 క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. జలాశయంలో 19220 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 288.73 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. -17, -18 రివర్స్ స్లూయస్ ద్వారా 50 క్యూసెక్ల డెల్టాకు నీరు విడుదల చేస్తున్నారు. రోజుకు సగటున 130 క్యూసెక్ల ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు స్థానిక సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం శశివదన స్వరార్చన.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శుభోదయం సింహపురిలో సింహపురి భాగంగా శశివదన స్వరార్చన విన్నారు. ఇప్పుడు విందాం గాంధీజీ సిద్ధాంతాలు ఈనాటి సమాజం, ఈ అంశం గురించి డాక్టర్ జి రంగగారి ప్రసంగం.
1: కృష్ణాష్టమి ఎలాగనో, వ్యాస పౌర్ణమి ఎలాగనో మన దేశానికి ఈరోజు ఈ గాంధీజీ యొక్క జయంతి రోజు ప్రపంచానికంతకు ప్రాముఖ్యమైనటువంటిది. బుద్ధ పౌర్ణమి ప్రపంచానికి ఈరోజు కూడా పవిత్రమైనది. అలాగని అక్టోబర్ 2 తేదీ కూడా. గాంధీ మహాత్ముడు ఎవరు అనే ప్రశ్న ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు గాంధీ మహాత్ముని కలియలేకపోయినామే, చూడలేకపోతేమే అని ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజలు, స్త్రీలు పురుషులు బిడ్డలు అందరూ అలాగ అనుకుంటూ ఉన్నారు. ఆశ్చర్యం ఏమంటే, మన ధోరణులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాల్లో కూడా మహాత్మా గాంధీ భారతదేశంలో పుట్టారా, భారతదేశానికి స్వరాజ్యం సంపాదించి పెట్టారా, అంతేనా ప్రపంచ

దానికంతా కూడాను సంపూర్ణమైన స్వరాజ్యం సంపాదించేదానికిగా కృషి చేశారు, విజయం పొందారు. అది ఎలాగా? మిగతా సామ్రాజ్య పెత్తందారులు చక్రవర్తులు యుద్ధాలు చేసి ఆ దేశం ఈ దేశము కబళించుకుంటూ ఎంతో మారణ హోమం చేసి వారికి వీరికి ఏదో సంపాదించడమంటున్నారు. మహాత్మా గాంధీ సత్యంతో అన్నారు, అహింసతో అన్నారు, తనగా తాను త్యాగం చేస్తూ కష్టపడుతూ మరొకరికి కష్టం కలిగించకుండా ఇందరికీ ఎందరికో స్వరాజ్యాన్ని స్వాతంత్ర్యాన్ని సంపాదించిన మహాత్ముడని ఈనాడు ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు, నివ్వెరబోతున్నారు. అందుకే ఈ మధ్య నేను వాషింగ్టన్ పోతే అక్కడ సెనేటర్లను కలుసుకుంటే వారు ఒకరితో మరొకరు చెప్పుకుంటున్నారు, ఒక్క మనిషి చిన్న మనిషి స్వరాజ్యం లేని దేశంలో పుట్టి ఒక గొప్ప సిద్ధాంతాన్ని చేపట్టి ఒక సత్యపు ధోరణిలో వ్యవహరించి ఇంతటి అద్భుతమైనటువంటి యొక్క విప్లవాన్ని, శాంతియుతమైన విప్లవాన్ని, అభివృద్ధిదాయకమైనటువంటి విప్లవాన్ని సాధించగలిగినాడని అలాగనని ఒకరితో ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. ఏమిటి ఈయన సాధించినాడు అనేవాళ్ళు ఉన్నారు కొందరు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం గనక స్వతంత్రాన్ని, ఈ కిందది 35 సంవత్సరాల లోపల పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా స్వరాజ్యం లేకపోతే ఎంత దౌర్భాగ్యంగా ఉండేదో, సాంఘిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో వీళ్ళకేమి తెలియవు. అందువల్ల వీరికి స్వరాజ్యం వచ్చింది అని అంటే ఏదో సులభంగా తాత ముత్తాతల నుండి వచ్చిందని అనుకుంటున్నారు. ఇలాగనే ఆఫ్రికన్ దేశాల వాళ్ళు కూడా, ఆసియా దేశాల వాళ్ళు కూడా, దక్షిణాఫ్రికా దేశ దక్షిణ అమెరికా దేశాల వాళ్ళు కూడా ఈ మధ్యనే మద్రాసులో, ఢిల్లీలో 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు నాన్ అలైన్డ్ కంట్రీస్ యొక్క కాన్ఫరెన్స్ జరిగింది. 115 దేశాల వారందరూ కూడా చేరారు. అందులో 25 దేశాల వాళ్ళు తప్పితే నాయకులు, మిగిలిన వాళ్ళందరూ మనకు స్వరాజ్యం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళే. వాళ్ళకు స్వరాజ్యం ఎలాగా ఎందువల్ల వచ్చింది అనేది ఆశ్చర్యంగా ఉంటా ఉంది అనేక మందికి. వారికి మహాత్మా గాంధీ యొక్క కథ ఈ రోజున తెలుస్తూ ఉన్నది. మహాత్మా గాంధీ మన దేశం ద్వారా, మన దేశస్తుల ద్వారా 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని, 30లో సాల్ట్ సత్యాగ్రహ అని, 42లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అని, లక్షలాది ప్రజలను బ్రిటిష్ సామ్రాజ్యం మీదను తిరుగుబాటు చేయించి అహింసాయుతంగా యుద్ధమంతా కూడా సాగించి ఎంతెంతో త్యాగాలు ప్రజల చేత చేయించిన తర్వాత భారతదేశానికి స్వరాజ్యం వచ్చింది. భారతదేశానికి స్వరాజ్యం వస్తూనే మహాత్మా గాంధీ వారికి తోడుగా ఉన్నటువంటి మన మహానాయకులు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ బాబు, సర్దారు పటేల్ ప్రభుత్వరు మన ఆంధ్రలో మనవాళ్లే ఉన్నారు. ప్రకాశం గారు, పట్టాభి గారు, సామమూర్తి గారు, ఉన్నవ లక్ష్మణ్ గారు, మరెందరో మేమందరం ఇందరం కూడా చేరుకుని ఆనాడు అంతటి యుద్ధం సాగిస్తే వచ్చింది మనకు స్వరాజ్యం అని. మనకు రావడమే కాకుండా ఇలా వస్తున్నటువంటి స్వరాజ్యం ఈ దేశాలకన్నిటికీ బానిసత్వంలో పడి ఉన్నటువంటి స్వరాజ్య దేశాలకన్నిటికీ భారతదేశం స్వరాజ్య సంపాదన సాధన విజయం వారికి కూడా జయభేరి మురోగిస్తుందని మహాత్మా గాంధీ ఆనాడు చెప్పారే, ఆ ప్రకారంగా తమకందరికీ స్వరాజ్యం వచ్చిందని వారెంతో సంతోషపడ్డారు. ఈ సంవత్సరం మరొకందుకు, ఈ దినమే మరొకందుకు ప్రాధాన్యత వహిస్తున్నది ప్రపంచ చరిత్రలో. అందరూ కూడా చదివిందే విన్నదే ఎలాగా రష్యా వారు, అమెరికా వారు కత్తులు తీస్తున్నారని, నాటం బాంబుల యొక్క హడావుడంత కూడా సాగించుకుంటూ వస్తున్నారని. దీనికి అంతకు వ్యతిరేకుడు మహాత్మా గాంధీ. ఈ విధంగా ఏటుకుంటే ప్రపంచ శాంతి రాదు, ఉండదు, నిలవదు అని చెప్పున్నారు మహాత్మా గాంధీ. ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది ప్రజలు ఈ రోజున ఘోషిస్తూ ఉన్నారు. ఎలాగా, ఎప్పుడు, ఏ విధంగా, ఎంతగా ఈ ఘోరం జరగబోతుందో, ఎన్ని కోట్ల మంది ప్రజలు భస్మీభూతులు అయిపోతారో అనే భయంతో ఉంటా ఉన్నారు. ఈ సమయంలోనే మహాత్ముని యొక్క దయవలను సంపాదించబడినటువంటి స్వాతంత్ర్యం

సావతోత్రయమైనటువంటి మహాయుధాన్ని బ్రహ్మాస్త్రాన్ని పొందుకుని ఉన్నటువంటి భారతదేశము 115 దేశాలు కన్నిటికీ నాన్ అలైన్డ్ కంట్రీస్ కన్నిటికీ నాయకత్వం వహించి ఈనాడు యునైటెడ్ నేషన్స్ వద్ద స్వతంత్రంగా ఇన్ని దేశాల యొక్క సభ నాయకులను చేర్చి ఆ పైన ఉన్నటువంటి రష్యాకు సంబంధించిన, చైనాకు సంబంధించిన, ఇటు అమెరికా వారికి సంబంధించినటువంటి అనేకమైన మిగతా దేశాలు, పాశ్చాత్య దేశాల యొక్క నాయకులను కూడా చేర్చి ప్రపంచ శాంతిని ఎలాగ సాధించడం, నిలబెట్టడం అనేటువంటి చర్చలు చేస్తూ ఉన్నారు. ఇంతటి సత్తా భారతదేశానికి ఎలాగ వచ్చింది, ఎలాగ సాధించగలిగినాం, ఆయన యొక్క ధోరణిలో మన భారతదేశానికి అందినటువంటి యొక్క రాజకీయ నాయకులు వివిధమైన పార్టీలకు చెందినటువంటి వారే, వివిధమైనటువంటి సమయాల్లో ఆయన వివిధంగా కాకుండా ఏకాగ్రతతోటే గాంధీ మహాత్ముని ధోరణిలో ప్రపంచ శాంతిని కాంక్షించుతూ ప్రపంచమంతటి కూడాను ప్రపంచ శాంతిని కాంక్షించే వారిలో ప్రముఖులైనటువంటి వారు భారతీయులు అయినటువంటి ప్రతిష్ట మనకు అందినందువలన మన యొక్క నాయకత్వాన్ని వారు ఆహ్వానిస్తున్నారు, మన యొక్క మాటకు కొంతగా విలువిస్తున్నారు, మనం చేస్తున్నటువంటి సంఘారావాన్ని వింటున్నారు. శాంతి కోసం, శాంతి శాంతి అనేటువంటి మాట భారతదేశం యొక్క నాగరికతలో ప్రప్రథమంగా ఏ కాలంలోనూ చెప్పలేము. వేదాల కాలంలోనూ ఉపనిషత్తుల కాలంలోనూ ప్రారంభమైంది. దాన్ని విన్నటువంటి వాళ్ళు తగినంత మందిగా లేకుండేది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఘోషిస్తూ ఉన్నది. అదే శబ్దం, అదే నినాదం, అదే ధోరణి, అదే కోరిక. ఆ కోరికకు ప్రత్యక్షంగా నిలబడుతున్నటువంటి యొక్క శంఖం ఏదయ్యా, భారతదేశం. అయితే 2000 సంవత్సరాల నుండి మన దేశంలో బానిసత్వం ఉంటానే ఉందండి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సాధించాలని ప్రయత్నం చేశారు బుద్ధుడు, అశోకుడు, అబ్రహాం లింకన్ ఈ బానిసత్వాన్ని పోగొట్టాలని. మనుషులను మనుషులు బానిసలుగా చేసుకునేటువంటి యొక్క దౌర్భాగ్యాన్ని తొలగించుకోవాలని. సాధించగలిగినామా? చాలా వరకు సాధించినాం, ఇంకా ఉన్నది. దాన్ని తొలగించాలి. తొలగించాలంటే అంటరాంతరం పోవాలి. దాని గురించి మహాత్మా గాంధీ ఎంతకాలం ఎంతగా ప్రయత్నం చేసినారో అందరికీ తెలుసు. అలాగని ఈ కులాలు పెద్ద దౌర్భాగ్యం అయిపోయింది. అయితే ఇతర దేశాల్లో లేవని అనుకోకూడదు. అక్కడ రంగుభేదాలుగా ఉన్నాయి, ఇక్కడేమో కులాలు కులాలు వారిగానే ఉన్నాయి. వీటిని తొలగించుకోవాలి, ప్రయత్నం చేస్తున్నాము. గాంధీ మహాత్ముని యొక్క బోధనలు అనుసరించి వ్యవహరించుకుపోయేట్టుకుంటే ఈ దేశానికే కాదు ప్రపంచంలోనే మానవ లోకానికి శాంతి సుఖము ఉండడం అసాధ్యమని చెప్పని నా నమ్మకం, మహాత్మా గాంధీ యొక్క బోధ. అలాగని ఎలా పోతుంది? పోయేదానికి ఒక సాధనం ఉంది. వయోజనులకు అందరికీ ఓట్లు ఇవ్వాలి, ఇవ్వాలన్నాడు మహాత్మా గాంధీ. స్త్రీ పురుషులకు కూడా సమానంగా ఓట్లు ఇవ్వాలన్నాడు. స్త్రీల యొక్క స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసినటువంటి యొక్క సాగించిన ఉద్యమాలు, చేసిన సేవలు చెప్పడానికి తరంగాన్ని చూపుతుంది. అంతటితో సాగుతుందా? బానిసత్వానికి మరో కారణం ఉంది. అది ఆర్థిక శోషణ చేసి ఒకరినొకరు పరస్పరంగా ఆర్థికంగా శోషింపజేసుకోవడం, ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. ఈ ఎక్స్ప్లాయిటేషన్ను తొలగించాలని చెప్పిన మార్క్స్, లెనిన్, స్టాలిన్, బ్రెజ్నెవ్ ఇలాంటి వాళ్ళు అందరూ, ఇక్కడ మౌజే తుంగు, ఇక్కడ మాబోటి వాళ్ళం అందరం, జయప్రకాష్ నారాయణ బోటి వాళ్ళు, లేని లోహియా బోటి వాళ్ళు, ఇలాగే చెప్పుకోవచ్చును. అందరం కూడా పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు వరకు ఇంకనూ ఆర్థిక బానిసత్వం సాగుతూనే ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం, దీనికి ముఖ్యమైన విమోచన ధోరణి నిర్మాణాత్మకమైనది, శాంతియుతమైనది ఏమీ అని అన్నప్పుడు మహాత్మా గాంధీ చెప్పిపోయినారు. సొంత ఉద్యోగం సాధించుకోండి, గృహ పరిశ్రమను పెంచుకోండి, రైతాంగ వ్యవస్థను నిలుపుకోండి, సహకార ప్రజాస్వామ్యాన్ని సాధించండి, ఈ పెద్ద పెద్ద పరిశ్రమల మీదనే ఆధారపడకండి, ఈ కొత్త రకంగా వచ్చినటువంటి ఈ పట్టణ నాగరికత వెర్రిలో పడి ఇన్ని కష్టాలు ఒకరి మీద ఒకరు కలిగించుకోవడం అనేటువంటి పిచ్చి నుండి బయటపడండి అని చెప్పుకొచ్చారు. స్వంత ఉద్యోగం అంటే ఏమి? చేతి వృత్తులను

0: ప్రోత్సహించుకోవడం, ఎవరు భూమిని వారు సాగు చేసుకోవడం, కౌలుకి ఇచ్చుకోవడం కాదు. వివిధమైన పరిశ్రమలలో కూలీలే వెత్తనం చేసుకోవడం, రైతులు భూములను సాగు చేసుకునేటప్పుడు ఒకరు మరొకరిని శోషింపు చేసుకునేటువంటి ధోరణి తొలగించుకోవడం, కూలీలందరికీ రక్షణ కలిగించుకోవడం, ఆ విధంగా చేయడానికి పూనుకోవాల్సిందని మహాత్మా గాంధీ అంతకాలం ప్రయత్నం చేసినారు, దారులు చూపెట్టినారు. అందుకే ఈనాడు అనుకుంటున్నారు అనేక మంది స్వరాజ్యం వచ్చేసిన తర్వాత ఆయన మర్చిపోయినారని. మర్చిపోలేదు, భారతదేశం మహాత్మా గాంధీ అని మనవి చేస్తా ఉన్నా. కాటేజ్ ఇండస్ట్రీస్ను డెవలప్ చేస్తున్నాము మనం, అలాగనే రైతుల యొక్క ధోరణిని రైతులు రక్షించుకుంటున్నాము, కూలీని రక్షించుకుంటున్నాము, కనీసం కూలీ కనీసం ధరలు నిర్ణయించుకుంటున్నాము. ఎవరు ఏ విధమైనటువంటి ఈతుబాతలు పడుతూ ఉండేట్టుకుంటే వారికి మన శక్తి కొలది రక్షణ కలిగించేదానికి పోషణ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ విధంగా మహాత్మా గాంధీ యొక్క కార్యక్రమాలకు ఒక విధమైన నిర్మాణ ధోరణిని మనం సాధించుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే బీదతనం మాత్రం పోవడంలా, బీదతనం మీదనే మహాత్మా గాంధీ యుద్ధం చేసినారు బ్రతుకునన్నవాళ్ళు. అందుకోసమే లేనిన మహాశీయులు అలాంటి వాళ్ళు కూడాను, వారి ధోరణి వేరు, వీరి ధోరణి వేరు. ఇది నిర్మాణాత్మకమైనది, అది మరొకరికి ఏదైనా ఇబ్బంది కలిగించవచ్చు. ఆ విధమైనటువంటి ఆర్థిక స్వరాజ్యాన్ని స్వాతంత్ర్యాన్ని సాధించుకునేదానికి దారులు చూపేసినాడు మహాత్మా గాంధీ, దారులు చూపించినాడు కూడా మహాత్మా గాంధీ ఆయన యొక్క శిష్యవర్గం. ఆ ధోరణి పోయేటప్పుడు ఈ దేశంలో ఏ విధంగా వ్యవహారం సాధించాలి, ఇదంతా కూడా డిక్టేటర్షిప్ ద్వారానా ప్రజాస్వామ్యం ద్వారానా? ప్రజాస్వామ్యం అని మహాత్మా గాంధీ చెప్పినారు, మనం అంగీకరించడం. ఈరోజు వరకు కూడా ఈ కింద 40 సంవత్సరాల్లో స్వరాజ్యం సంపాదించుకున్న అంతవరకు బానిసలుగా ఉండేటువంటి దేశాలు వాళ్ళందరి మధ్యన కూడాను ప్రముఖంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నది. అయితే ఇది ఇంకను బాగుపడాలి, ఇంకను పటిష్టం కావాలి. సాధ్యమైనంత వరకు ఎన్ని పార్టీలు ఏకమై ఎన్నెన్ని అన్ని వీలుగా ఉంటే అన్ని పార్టీలు ఏకమై అన్ని పార్టీలకు సంబంధించినటువంటి యొక్క సర్వశ్రామిక రాజ్యాంగాన్ని నడుపుకుంటూ ఉండేటటువంటి ప్రజలకు రక్షణ కలుగుతుంది, శాంతియుతమైనటువంటి రాజ్యాన్ని సాధించగలము అని చెప్తూ ఉన్నాం. ఆయన ఆ ప్రకారంగా కాంగ్రెస్ నడిపినారు. ప్రపంచం మీదనే ఈ స్వాతంత్ర ఉద్యమాలన్నిటిని కూడా అదే ధోరణిలో కన్సెన్సస్ ధోరణిలో నడిపినారు. ఆ మహాత్మా గాంధీ యొక్క జయంతిని ఈ రోజున సాగించుతున్నందుకు మన భారతీయులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. ఇప్పుడు భారతీయులు మరొకటి జ్ఞాపం పెట్టుకోవాలా, ఈనాడు ఈనాడు ఈ ఉత్సవం ఒక భారతదేశంలోనే కాదు, భారతీయుల చేతనే ఇతర దేశాలలో కాదు, అన్ని దేశాలలో ఉన్నటువంటి ఆయా ప్రజలందరూ కూడాను ఎవరెవరైతే ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తున్నారో, శాంతి కోసమై శ్రమిస్తున్నారో, సాధారణమైన జనాలందరి యొక్క రక్షణ కోసం స్వాతంత్ర్యం కోసం కృషి చేస్తున్నారు, అన్ని చోట్ల ఇందరు ప్రజలు కూడాను గాంధీ మహాత్ముని తలుచుకుంటున్నారు, గాంధీ మహాత్ముని యొక్క జయంతిని సాగించుకుంటూ ఉన్నారు. ఇది ఈ మహాత్మా గాంధీ, ఈ ఉత్సవం, ఈ ఆలోచనలు, ఈ ఉద్యమం, వీటన్నిటితో సంబంధం ప్రత్యేకంగా ఉన్నటువంటి మన దేశస్థలం భారతీయులం నైతికమైనటువంటి భాగ్యం పొందినటువంటి వారు అని చెప్పిన సంపూర్ణమైన విశ్వాసం. అందులోగా మనమంతా కూడాను మహాత్మా గాంధీజీకే కాక ఆయన ఏ దేవుని అయితే ప్రేమించినాడో, నిర్గుణుడైనటువంటి దేవుని, సత్యమనే దేవుని, శాంతి అనేటువంటి దేవుని మనమందరం కూడా ఆరాధించుకుందామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా మీరు ఇప్పటి వరకు గాంధీజీ సిద్ధాంతాలు, ఈనాటి సమాజం, ఈ అంశం గురించి జి రంగగారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం 3వ మనిషి కథానిక. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు మనకు అందించిన కథానిక
2: నా కథా శీర్షిక 3వ మనిషి.

వచ్చి, అమ్మాయి రజని, ఆ పిల్లల్ని అలా వదిలేస్తే ఎలా? వీధిలోకి వెళ్లారంటే ఎంత ప్రమాదం. పోయే బళ్ళు వచ్చే బళ్ళాయే, ఏ స్కూటర్కో కారుకో అడ్డం పోయారంటే ఇంకేమన్నా ఉందా? రామనాథం గారి గొంతు గణగణ గంటలా మోగుతున్నది. అది విన్న రజని కస్సున లేచింది. ఆ గొంతంటేనే ఆమెకు కంపరం, అసహ్యం. ఎక్కడికి పోతారండి బాబాయ్ గారు? పోతే పోనీయండి, ఎంతసేపని పట్టు కూర్చుంటాం అంది విసుగ్గా రజని. చిన్నపిల్లలు కదమ్మా, వాళ్ళకేం తెలుస్తుంది, అందుకని చెప్పానులే అన్నాడు ఆయన. 24 గంటలు పక్కింటి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదే గొడవ తప్ప ఏ పని పాట లేదు ఈ మనిషికి అని గొణుక్కుంది రజని. ఆ ఇంట్లో 4 పోర్షన్లున్నాయి, పైన 2 కింద 2. రామనాథం ఆ ఇంటికి యజమాని. ఆయన రిటైర్డ్ పోస్ట్ మాస్టరు. ఆయనకి 2 పిల్లలు, 2 పెళ్లిళ్ళయ్యాయి. అమ్మాయి హైదరాబాదులో, అబ్బాయి ముంబైలో ఉంటారు. ఈయన పెన్షను ఈయనకొస్తుంది, ఏ బాధరాబందీ లేదు. ఆయన భార్య చంద్రకాంతమ్మకి భర్త మాటంటే వేదవాక్కు, ఆయన చెప్తే మంచే చెప్తాడు అనే నమ్మకంతోనే ఆయన చెయ్యి పట్టుకుని 40 ఏళ్ల నుండి నడుస్తున్నది. రామనాథం కూడా అంతే, ఇంటి పనిలో వంట పనిలో భార్యకు చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయనకు వచ్చే జీతంలో పొదుపుగా ఉండబట్టే ఈరోజు వరకు ఎవరిని దేహి అంటూ చెయ్యి చాపకుండా నెట్టుకొస్తున్నాడు. మీరెందుకు నాన్న విడిగా అక్కడ, మా దగ్గరే ఉందరుగాని, రాకూడదా అంటూ కొడుకు అనంత్ ఎన్నోసార్లు పిలిచాడు. కోడలు మణి కూడా సర్దుకుపోయే అమ్మాయి, కాలు చెయ్యి ఆడుతున్నది కదరా, అక్కడకు వచ్చి ఏం చేస్తాము, ఇక్కడంటే అలవాటైన ఊరు, అంతగా చేసుకోలేని రోజు నువ్వు చెప్పినట్టే చేస్తాం, మీ దగ్గరికి కాక ఇంకెవరి దగ్గరికి వెళ్తాము అంటూ నవ్వేస్తారు రామనాథం గారు. అసలు ఆయనకు ఈ వీధి, ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఈ 4 ఇళ్ల లోగిలిలోనే అందరూ తనకు కావలసిన వాళ్లే అనుకుంటాడు. ఏదో ఒక సలహా చెప్తుంటాడు. ఆ వీధిలో ఆయన 20 ఏళ్ల పైబడి ఉండటం వల్ల అందరికీ సుపరిచితుడు. ఎవరికేం మాట సాయం కావాలన్నా నిమిషంలో పరుగులు తీస్తాడు. ప్రతి ఏటా శ్రీరామనవమికి ఆ ఇంటి ఆవరణలోనే రాములవారి వివాహ మహోత్సవం జరిపిస్తాడు. ఆ రోజు ఆ వీధంతా కదలి వస్తుంది, తీర్థప్రసాదాలు పంచుతారు. రామనాథం గారి చేత అక్షతలు వేయించుకొని ఆశీర్వాదం పొందేందుకు కూడా కొందరు వస్తారు. ఆ ఇళ్లలోనే ఓ ఇంట్లో రజని, రమేష్ 2 పిల్లలు ఉండే కుటుంబం అద్దెకు ఉంటున్నది. వాళ్ళు వచ్చి ఓ 6 నెలలు కావస్తున్నది. అమ్మాయి రజని అంటూ అడగకుండానే లోపలికి రావడం, ఈ సోఫా ఇటెందుకు పెట్టారమ్మా, ఇటు ఈశాన్యం బరువుండకూడదు, ఆ దేవుని ఫోటో తూర్పు చూసేటట్టు పెట్టుకోండి మంచిది అంటూ సలహాలు ఇచ్చేవాడు రామనాథం గారు. ఏంటి ఈరోజు సెలవా, మీ వారు పిల్లలు ఇంకా నిద్రలు లేచినట్టు లేదు అంటూ రజనిని అడుగుతుంటే, ఈయనకి వేరే పని పాట లేనట్టుంది, నా ప్రాణం తీస్తున్నాడు అనుకునేది రజని. పిల్లలకి అప్పుడప్పుడు ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్టు, చాక్లెట్టు ఇవ్వడం చేసేవాడు. ఒరే బాబీ, అలా ఎవరంటే వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ పిల్లల్ని అరిచేది రజని. రమేష్తో చెప్తే ఏదోలే ఆయన చాదస్సం, పట్టించుకోకు అనేవాడు తేలిగ్గా తీసేస్తూ. కానీ ఒకరోజు రమేష్కి విసుగనిపించింది. ఏమయ్యా రమేష్, ఆ బండి మీద రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తావు కదా, పిల్లల్ని పెళ్ళాన్ని ఎక్కించుకొని తిరుగుతుంటావు, కాస్త అప్పుడప్పుడు బండిని శుభ్రంగా తుడుచుకోవాలయ్యా, చూడు ఎట్లా దుమ్ము కొట్టుకుని పోయిందో అంటూ సలహా ఇస్తున్న రామనాథం గారితో, నాకు తెలీదా సార్, టైం ఉంటే చేసుకోలేనా, ఆఫీస్ పనిలో బిజీగా ఉంటున్నాను అన్నాడు. ఎన్నున్నా మన పని మనం వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే పనులు పెండింగ్లో పడవు కదా అంటూ ఆరిన బట్టలను ఇంట్లోకి తీసుకెళ్లాడు రామనాథం. ఈయనలాగా మగపని ఆడపని అంటూ తేడా లేకుండా చేస్తుంటే అందరిలో అలసైపోను అనుకున్నాడు మనసులో రమేష్. మన ఇంటి విషయాల్లో మూడో మనిషి జోక్యం ఏంటండి, కల్పించుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తే సరి అంది రజని. సమయం దొరికింది కదా అని రమేష్తో. ప్రపంచంలో భయంకరమైన వైరస్ బయలుదేరింది. కరోనా భయంతో మనుషులు ఎక్కడి వాళ్ళు అక్కడ కట్టుబడిపోయినారు. 10లు కాస్త 100లు 1000లు 1000లు ఆ మహమ్మారికి బారిన పడుతున్నారు. ప్రభుత్వం స్వీయ నిర్బంధం, సామాజిక దూరం అంటూ అందరి ముఖానికి మాస్కులు ధరించండి అంటూ నిబంధనలు విధించింది. లాక్డౌన్ సమయంలో కూడా రమేష్కి ఆఫీస్ డ్యూటీ తప్పడం లేదు. అతను కలెక్టరేట్లో పనిచేస్తున్నాడు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్వారంటైన్ డ్యూటీలు వేస్తున్నారు. రమేష్ అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నాడు.

0: పొద్దున వెళ్తే ఏ రాత్రో ఇంటికి వస్తున్నాడు. ఇంట్లో రజనీ పిల్లలు ఉంటున్నారు. పిల్లలు 5-3 తరగతులు చదువుతున్నారు. పూర్తిగా ఊహ తెలిసిన వాళ్ళు కారు, అట్లా అని తెలియని వాళ్ళు కాదు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే తలుపులు వేసుకుని అరెస్ట్ అయినట్టు ఉండలేకపోతున్నారు. దాంతో ఒకటే గోళ అరుపులు ఏడుపులు కొట్టుకోడాలు. రజని వాళ్లతో వేగలేకపోతున్నది, పైగా మళ్లీ కడుపుతో ఉన్నది. ఆడపిల్ల మీద మోస్తో ఇంకొక ఛాన్స్ చూద్దామనుకున్నారు రజని రమేష్. ప్రస్తుతం రజనీకి 3వ నెల వచ్చింది. ఆ రోజు ఎందుకో పొద్దున్నీ రజనీకి బాగా నీరసంగా ఉంది. లాక్డౌన్ వల్ల పని మనిషి మానేసింది. పనులన్నీ చేసుకుని రమేష్ కి టిఫిను లంచి అన్ని బాక్సుల్లో సర్ది పంపించి మంచంపై పడుకుంది. టైం 9:00 పిల్లలిద్దరూ హాల్లో బొమ్మలతో ఆడుకుంటూ కొట్టుకుంటున్నారు. ఒకే బొమ్మ ఇద్దరికి కావాలి. అప్పటికి ట్యాబ్ కోసం ఏడుపు అయిపోయింది. వాళ్లకి తోచటం లేదు. రజనీకి వాళ్ల ఏడుపులు తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఏంట్రా బాబ్జీ బుజ్జి కొట్టుకుంటున్నారు అంటూ రామనాథం గారు లోపలికి వచ్చాడు. ఆ పరామర్శకే బుజ్జి ఇంకొంచెం రాగం పెంచాడు. మరేమో నా కారు బొమ్మ తీసుకుని ఇవ్వడం లేదంటూ అన్నపైన కంప్లైంట్ చేశాడు బుజ్జి. ఇట్రండి బుద్ధిగా కూర్చోండి, మీకు ఒక మంచి కథ చెప్తాను అంటూ కుర్చీలో కూర్చున్నాడు రామనాథం గారు. కథ అవగానే ఉత్సాహంగా ఏడుపులు దెబ్బలాటలు మాని బుద్ధిగా కూర్చున్నారు పిల్లలిద్దరూ. చెప్పు తాతయ్య అంటూ సర్దుకొని కూర్చుంటున్న పిల్లలతో, ముందు మీరు వెళ్లి శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కొని రండి అన్నాడు ఆయన. ఓ అంటూ వాష్ మెషిన్ దగ్గరికి పరిగెత్తారు. రామాయణంలో వాలిసుగ్రీవుల యుద్ధం గురించి పిల్లలకి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్న రామనాథం గారి గొంతు శ్రావ్యంగా వినిపిస్తున్నది బెడ్రూమ్ లో పడుకున్న రజనీకి. వాళ్ల కథ పూర్తయ్యేసరికి హాల్లోకి వచ్చింది. ఏంటమ్మా రజనీ అంత నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగలేదా? ఉండు, మీ ఆంటీని పంపుతాను, ఏమన్నా కావాలంటే సహాయం చేస్తుంది అంటున్న రామనాథం గారి మాటలకి ప్రాణం లేచి వచ్చింది రజనీకి. పడుకొని రెస్ట్ తీసుకోమ్మా, ఏదన్నా అవసరం ఉంటే పిలువు అంటూ, రాండర్రా పిల్లలు మా ఇంటికి వెళదాం, క్యారమ్స్ ఆడుకుందాం అంటూ రజని వైపు చూశాడు. తీసుకెళ్ళండి బాబాయ్ గారు అంది రజని. పిల్లలిద్దరూ గెంతుకుంటూ సంతోషంగా ఆయన చేతులు పట్టుకుని ఆయనతో వెళ్లారు. రజనీలో ఏదో అంతర్మథనం మొదలైంది. ఈయన గురించి ఎంత నెగిటివ్ గా ఆలోచించాను అనుకుంది. రామనాథం గారు చెప్పారేమో, చంద్రకాంతమ్మ వచ్చింది రజనీ దగ్గరికి. ఏంటి రజని నీరసంగా ఉన్నావని మీ అంకుల్తో చెప్పావు, జ్వరమా అంటూ అడిగింది దూరంగా నిలబడి. అబ్బే కాదండి అంటూ తన సంగతి చెప్పింది రజని. అవునా, హ్యాపీ న్యూస్, పడుకో పడుకో, పిల్లల్ని ఆయన ఆడిస్తారులే అంటూ నిమ్మకాయలున్నాయా అని అడిగింది. రజని ఫ్రిడ్జ్ లోంచి 4 నిమ్మకాయలు తీసిచ్చింది. ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన చంద్రకాంతమ్మ ఓ 10 నిమిషాల తర్వాత గ్లాసుడు నిమ్మకాయ రసం కలిపి తీసుకువచ్చింది. అది తాగాక రజనీకి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. చూడమ్మా, మీ ఆయన పొద్దున వెళితే రాత్రి గాని రావడం లేదు. పిల్లలకు బడులు ఆటలు లేక ఇళ్లలో బందీలయ్యారు. అందరి పరిస్థితి ఇదే. నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళని మా ఇంటికి పంపు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాంలే అంటూ వెళ్లిపోయింది చంద్రకాంతమ్మ. అట్లా అట్లా పిల్లలు రామనాథం దంపతులకి బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు రజనీకి పెద్దవాళ్ళ అండదండా ఉంటే ఎంత ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటుందో అర్థమైంది. రామనాథం గారి మాటలు ఇప్పుడు చాదస్తంగా విసుగ్గా అనిపించటం లేదు, కోపము తెప్పించటం లేదు. కూరలు తేంగానే కొంచెం వేడిగా ఉండే నీళ్లలో బాగా కడిగి తడి ఆరాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అనో, చల్లని ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దు అనో, చేతులు బాగా కడుక్కోండి అనో, మాస్కులు తప్పనిసరిగా కట్టుకుని వెళ్ళండి అనో ఏదో ఒక సలహా ఇస్తున్నా అంతా మన మంచికేగా అని అనుకుంటున్నారు రమేష్ రజని. ఈ 3-4 నెలల్లో పిల్లలకి రామాయణ భారతాలు, నీతి పద్యాలు, చిన్న లెక్కలు, ఎక్కాలు అన్ని నోటికి వచ్చేశాయి. రజనికి 7వ నెల పెట్టింది. రామనాథం చంద్రకాంతమ్మలే అమ్మానాన్నలయ్యారు రజనికి. లాక్డౌన్ కారణంగా రజని అమ్మానాన్నలు గాని అత్తామామలు గాని రాలేకపోతున్నారు. తనని స్వంత కూతురిలా చూసుకుంటున్న ఆ దంపతుల వల్ల తను ఎంత మనశ్శాంతిని పొందిందో అర్థమయ్యేసరికి పశ్చాత్తాపంతో ఆమె హృదయం తల్లడిల్లిపోయింది. ఇన్నాళ్లు వీళ్ల మంచితనం గ్రహించలేకపోయాను, 3వ మనిషి వల్ల మెంటల్ డిస్టర్బెన్స్ అనుకున్నాను, మనసులో ఎన్నిసార్లు తిట్టుకున్నాను, దేన్నైనా పాజిటివ్ గా తీసుకుంటే ఎదుటి మనిషి విలువ తెలుస్తుంది అనే గుణపాఠం నేర్చుకున్నాను అనుకుంది రజని.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇప్పటి వరకు 3వ మనిషి కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు.

ఈనాటి శుభోదయం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు విందాం మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు.

వర్షపాతలు, టూపడి వాతావరణంతో పాటు సాగు విస్తీర్ణం, రిమోట్ సెన్సింగ్ ఇండెక్స్, తేమ, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలం, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా కరువు మండలాలను ఎంపిక చేశారు. అన్నమయ్య, చిత్తూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని మొత్తం మండలాలని కరువు మండలాలుగా గుర్తించారు. ఆసియా క్రీడల క్రికెట్లో ఇప్పటికే భారత మహిళల జట్టు విజేతగా నిలవగా, ఇప్పుడు పురుషుల జట్టు కూడా ఫైనల్కు చేరింది. నిన్న సెమీఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించింది. అటు హాకీలో కూడా పురుషుల జట్టు సెమీస్లో 4-3 తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించి ఫైనల్కు చేరింది. వివిధ భారతి ఎఫ్ఏ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:04 కావస్తోంది. ఢిల్లీ కేంద్రం నుంచి గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం మీరింతవరకు జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా రాజ్ఘాట్లోని స్మారక మందిరంలో రాజ్ఘాట్ సమాధి సమితి నిర్వహించిన సర్వమత ప్రార్థనా సమావేశం ప్రత్యక్ష ప్రసారం విన్నారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
1: గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న

0: మంత్రి గుమ్మడి సంధ్యారాణి, లోక్ అదాలత్ ద్వారా 368 కేసుల పరిష్కారం, ప్రభుత్వ బడుల రూపురేఖలు మాత్రమే, బడికోసం కార్యక్రమ లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ వంటి అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. పార్వతీపురం మన్యం జిల్లాను డోలిరహిత జిల్లాగా మాత్రమే ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 142 రహదారులను నిర్మించి ప్రతి గ్రామానికి అనుసంధానం కల్పిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో నిలిచిపోయిన రహదారులకు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధి హామీ పథకాల కింద నిధులు పునరుద్ధరించామని తెలిపారు. అర్హులైన గిరిజనులకు పట్టాలు, అర్హులైన నివాసితులకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాభద్రత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం సమావేశాలు, ఫోటోలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవిక మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు జీరో డ్రగ్స్ లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కక్షిదారుల సమయం, నగదు వృధా కాకుండా కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఏకైక మార్గమని పార్వతీపురం మన్యన్ 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. పార్వతీపురం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 368 కేసులను ఇరు పార్టీల సమ్మతితో పరిష్కరించినట్టు చెప్పారు. 2029 నాటికి పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత ప్రణాళికాబద్దమైన సమగ్ర మౌలిక వసతులతో కూడిన జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన ఆర్థిక ప్రగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్ద సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు గ్రామ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని మన్యం కళావేదికలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడికోసం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. దాతలు ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే దిశగా బడికోసం కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. జాతీయ పోషణ మహోత్సవాల్లో భాగంగా పార్వతీపురంలో ICDS ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చూడాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, క్రమశిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సవర గిరిజన కళలకు కొత్త జీవం, నూతన డిజైన్లతో రూపుదిద్దిన చీరలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవిష్కరించారు. సీతంపేట ICDS సమావేశ మందిరంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశం అనంతరం సవర కళతో రూపుదిద్దుకున్న చీరలను, కోటలను ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుణకర్లతో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35 వస్తోంది. ఇప్పుడు విందాం మనోరంజని. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు. స్టేషన్ డైరెక్టర్ ఏఐఆర్ నెల్లూరు వారికి నమస్కారాలు అంటూ

మా కోసం మంచి మనుషులు చిత్రం నుంచి ఒక పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నవారు జాన్కంపేట్ ఎడవల్లి నిజామాబాద్ జిల్లా నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున వీళ్ళందరి కోసం కూడా మంచి మనుషులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానంలో, రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901080

7901015 కి కాల్ చేయండి. నంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరే సినీ గీతాలు. మా కోసం మల్లెపువ్వు చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీళ్ళంతా మల్లెపువ్వు చిత్రం నుంచి కార్తీక్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి పాట కోరుతున్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందర్ రామ్మూర్తి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరే సినీ గీతాలు వింటున్నారు. మా కోసం విశ్వనాథన్ అండ్ సన్స్ చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్న వారు తెలుగు గంగా కాలనీ నెల్లూరు జిల్లా నుంచి సుజాత, ప్రమీల, రమణ, ఇందిర, ఇంకా నందిని, తేజశ్రీ వీరందరి కోసం ఈ పాట.

ಸಹಕಾರಿ, ಮೀ ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

0: హరిసు హరిసు హరిసు హరిసు హరిసు హరిసు హరిసు హరిసు 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు మనోరంజని కార్యక్రమం వింటున్నారు. మా కోసం ధర్మచక్రం చిత్రం నుంచి మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం గ్రామం నుంచి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీళ్ళందరి కోసం కూడా ధర్మచక్రం చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర రచన వేటూరి సుందర రామ్మూర్తి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ రాజంపేట నుంచి కోరుతున్నారు సుబ్బయ్య, నీలవేణమ్మ, ప్రసున్న, లక్ష్మి, సుజిత, పద్మ, లత, అనిత, సురేఖ. వీళ్ళందరి కోసం కూడా ఈ మంచి పాటనైతే విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. ఈ సమయాన హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలకి స్వాగతం. కాలర్ లైన్లో ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, హలో అభిరుచికి స్వాగతం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుగుపల్లి గ్రామం నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాటను విందామంటారు?
1: మేడం ముందుగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా

0: ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు మేడం, మనస్వాతలకు మీకు అందరికీ.
1: అలాగేనండి.
0: ఈ సందర్భంగా నాకు దేశ వ్యక్తిగతంగా చెప్పండి మేడం.
1: అలాగేనండి. బాపు జన్మదినం సందర్భంగా ఒక మంచి పాటనైతే విందాం.
0: థ్యాంక్ యూ మేడం,
1: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి, ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటున్నారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో
2: హలో
1: హలో చెప్పండి.
2: శుభోదయం మేడం.
1: శుభోదయం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కావలెడల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు.
1: శ్రోతలకు,
2: మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన ప్రసన్న లక్ష్మి గారు మేడం గారికి నమస్కారములు.
1: అలాగేనండి, తప్పకుండా.
2: సరే,
1: విన్నపం
2: మేడం.
1: చెప్పండి.
2: మీరు దయచేసి ఎవరికి ఒక విన్నపాన్ని
1: చెప్పండి.
2: ఇప్పుడు మీరు లైన్ లో తీసుకునేది నాతో మాట్లాడుతున్న పద్ధతిగా ఉంది మేడం. కొందరు అనౌన్సర్లు ఏం చేస్తారంటే దాన్ని లైన్ లో తీసుకొని మరి కట్ చేసి మళ్ళీ ఏరే శ్రోతలు తీసుకోండి. చాలా పొరపాటు కదా మేడం, ఆలోచించండి.
1: అలాగేనండి, అలాగే ఇంకా జరగకుండా చేస్తాము. ఏ చిత్రం నుంచి పాటను విందాం అంటారు? అలాగేనండి,
2: అది చెప్పండి మేడం. మన అనౌన్సర్లందరికీ నేనేం పొరపాటు
1: చేసి. ఓకే ఓకే, అట్లానే. ఏ చిత్రం నుంచి పాటను విందాం అంటారు?
2: మానవుడు దాని సినిమాలో అణువు అణువు.
1: మీరు కోరుకున్న పాట అయితే వస్తుంది.

0: ముఖ్యంగా తుమ్మలచల్ల గోపినాథ్కి, సోమనాథ జయేంద్రరావు, జాకిర్ పాషన్కు, ఇస్మాయిల్ అన్నకు, తమలా మస్తానాయ్కి, పాలెం పోలయ్యకు, ముఖ్యంగా మన శ్రోతలందరి కోసం,
1: అలాగేనండి, తప్పకుండా, అలాగేనండి,
0: ధన్యవాదాలు మేడం,
1: ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ సాంగ్స్ వింటున్నారు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, నేను తుమ్మలచర్ల గోపినాథ్ మేడం, బుజ్జిరెడ్డి కాలనీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: గోపినాథ్ గారు, ఏ చిత్రం నుంచి పాటను విందామంటారండి?
1: అపూర్వ సహోదరులు సినిమాలో

0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట అయితే వస్తుంది, విందాం మరి.
1: బాగున్నావా మేడం?
0: బాగున్నాం అండి.

0: கரில் தப்பாண்டோ చిలిపిచిల్ తతి చేసుకో
1: కొట్టుకో విట్టల దొరబు గని మానకో చెప్పినా నాకు సిగ్గని
0: దగ్గరకొస్తున్నది కౌగిలిలో.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఫోన్ ఇన్ లైవ్ సాంగ్స్ వింటూ ఉన్నారు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: హలో,
1: మొహమ్మద్ రఫి అండి, బాగున్నారండి?
0: హలో
1: హలో, నమస్తే అండి. ఇరవై నుంచి మొహమ్మద్ రఫి అండి. ఈరోజు పాట వచ్చి చిన్ననాటి స్నేహితులు, ఎన్టీఆర్ ఓల్డ్ మూవీ, అందాల శ్రీమతికి మనసైన ప్రేయసికి.
0: కాల్ కట్ అయినందుకు
1: కోరుకున్న శ్రోతలు ఉన్నారంటే
0: సారీ అండి.
1: సింహపూరి సింహం, హైదరాబాద్ గారు, ధనలక్ష్మి జాకీర్ భాయ్, బుత్తిరెడ్డి పని.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: హలో, అభిజిత్కి స్వాగతం అండి.
1: మేడం వినిపిస్తుందా? మేడం హలో
0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: కాల్ కట్ అయినట్టుందండి. మరొక పాటనైతే విందాం ఇప్పుడు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి, ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటున్నారు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. హలో హలో అభిరుచికి స్వాగతం అండి. హలో

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరిప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు.

ముందుగా వచ్చిన సందేశం నమస్తే అంటూ నేను నా దేశం టైటిల్ సాంగ్ని ప్రసారం చేయగలరు అంటూ అక్టోబర్ 2 మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతుల సందర్భంగా కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, రేవతి రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీళ్ళందరి కోసం కూడా ఈ పాటను విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీళ్ళంతా పవిత్రబంధం పాటలో పవిత్రబంధం సినిమా నుంచి గాంధీ పుట్టిన దేశమా అనే పాటను కోరుతున్నారు. ఈ పాటను ఆల్రెడీ ప్లే చేసామండి, వినే ఉంటారనుకుంటున్నాము. తర్వాత గుడ్ మార్నింగ్ సింహపురి మా కోసం శశి మూవీ పాట నుంచి పాటను వినిపించండి అంటూ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, చిన్న పాసి, అనిత్ రాజ్, సునీత్ రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి వీళ్ళంతా శశి మూవీ నుంచి పాటను కోరుతున్నారు. పాటను విందామా మరి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరొక వాట్సాప్ సందేశాన్ని చూద్దాం. వినోదం మూవీ నుంచి మల్లెపూలవాన అనే పాటను మా కోసం ప్రసారం చేయగలరు అంటూ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి కోరుతున్నారు. మరొక మెసేజ్, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రం నుంచి ఒక పాటను ప్రసారం చేయగండి అంటూ కోరుతున్నారు నల్లమ్మ పాపినేనిపాల నుంచి. మరొక మెసేజ్ అండి, గుడ్ మార్నింగ్, మా కోసం యముడికి మొగుడు మూవీ నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయగలండి అంటూ సంజయ్ స్వాతి భరత్ అండ్ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి కోరుతున్నారండి. నమస్తే, శుభోదయం, ఈరోజు మా కోసం బంగారు బుల్లోడు మూవీ నుంచి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కోరుతున్నారు. వీళ్ళందరి కోసం కూడా ఒక మంచి పాటనైతే ఇప్పుడు విందాం.

0: సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటున్నారు. ఆకాశవాణి సింహపురి స్టేషన్ డైరెక్టర్ గారికి, నెల్లూరు స్టేషన్ డైరెక్టర్ గారికి మా శుభాభివందనాలు అంటూ, ఈరోజు గాంధీ పుట్టినరోజు కాబట్టి మా కోసం గాంధీ పుట్టిన దేశమా చిత్ర నుంచి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమన్లు, వసంత్ హరీష్ ఫ్యామిలీ ఇంకా కుటుంబ సభ్యులు, మేము ప్రతినిత్యం సీమాపురం కేంద్రం నుంచి ప్రసారమైన పాటలు కూడా వింటూ ఉంటాము, చాలా థ్యాంక్స్ అండి అంటూ నెక్స్ట్ మెసేజ్. హలో వాట్సాప్ అభిరుచి, గుడ్ మార్నింగ్ అండి అంటూ, మా కోసం మానవుడు దానవుడు చిత్రం నుంచి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఆల్రెడీ ప్లే చేసేసామండి. గోరింటాకు చిత్రం నుంచి ఒక పాటను ప్రసారం చేయగలరు అంటూ, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వీళ్ళందరి కోసం కూడా గాంధీ పుట్టిన దేశం నుంచి

సందేశం బావ నచ్చాడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్ జీ, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీళ్ళంతా మూసాపేట నుంచి కోరుతున్నారు. ఇంకా నరేష్, ఇంకా గ్రామ ప్రజల కోసం కూడా హలో, గుడ్ మార్నింగ్ సింహపురి అంటూ పాలెం పోలయ్య మా కోసం, మా ఫ్రెండ్స్ కోసం ఒక పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీళ్ళందరి కోసం కూడా ఇప్పుడు ఒక పాటనైతే విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు.

0: కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.

భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని దేశ ప్రజలకు అందించారు. ఆత్మ నిర్భర్ భారత్, స్వావలంబన భారతదేశం సాధనలో ఇది ఒక ముఖ్యమైన భాగం. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనేది మహాత్మాగాంధీ నేతృత్వంలోని స్వదేశీ ఉద్యమం నుండి ప్రేరణ పొందింది. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటన సందర్భంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం దేశ ఆర్థిక స్వావలంబనకు, సాంస్కృతిక మూలాల పరిరక్షణకు ఒక బలమైన పిలుపు అని చెప్పవచ్చు. దేశంలోని స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలకు గుర్తింపునిస్తూ వారికి అండగా నిలబడాల్సిన బాధ్యతను వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం ప్రజలకు గుర్తు

0: చేస్తుంది. స్వయం సమృద్ధిని సాధించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, కళలు సంస్కృతిని కాపాడుకోవడం, సహజ వనరుల సద్వినియోగం, దేశీయ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా చేయడం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య లక్ష్యాలుగా చెప్పవచ్చు. పండుగల సమయంలో స్థానిక కళాకారులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వివిధ వృత్తుల్లో ఉన్న వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి చెబుతూ,
1: మేరే పరివార్జనో, హమారే దేశ్ మే త్యోహారో కా సీజన్ భీ షురూ హో చుకా హై. ఆప్ సభీ కే ఘర్ మే భీ కుచ్ నయా ఖరీదనే కీ యోజనా బన్ రహీ హోగీ. కోయి ఇస్ ఇంతజార్ మే హోగా కి నవరాత్ర కే సమయ వో అప్నా శుభ కామ్ షురూ కరేగా. ఉమంగ్ ఉత్సాహ కే ఇస్ వాతావరణ మే ఆప్ వోకల్ ఫర్ లోకల్ కా మంత్ర భీ జరూర్ యాద్ రఖే. జహాన్ తక్ సంభవ హో ఆప్ భారత్ మే బనే సామానో కీ ఖరీదారీ కరే, భారతీయ ప్రోడక్ట్ కా ఉపయోగ్ కరే ఆర్ మేడ్ ఇన్ ఇండియా సామాన్ కా హీ ఉపహార్ దే. ఆప్కీ ఛోటీ సీ ఖుషీ కిసీ దూసరే కే పరివార్ కీ బహుత్ బడీ ఖుషీ కా కారణ బనేగీ. ఆప్ జో భారతీయ సామాన్ ఖరీదేంగే ఉస్కా సీధా ఫాయదా హమారే శ్రమికో, కామగారో, శిల్పకారో ఆర్ అన్య విశ్వకర్మా భాయి బహనో కో మిలేగా. ఆజ్కల్ తో బహుత్ సారే స్టార్టప్స్ భీ స్థానీయ ప్రోడక్ట్స్ కో బఢావా దే రహే హై. ఆప్ స్థానీయ చీజే ఖరీదేంగే తో స్టార్టప్స్ కే ఇన్ యువాఓ కో భీ ఫాయదా హోగా.
0: స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కేవలం ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి లేదా విక్రయించిన వ్యాపారి మాత్రమే కాకుండా మొత్తం సమాజం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలు, పట్టణాల్లో కుటీర పరిశ్రమలు మెరుగుపడడం వల్ల స్థానిక యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువులపై భారత్ ఆధారపడడం తగ్గడం వల్ల దేశీయంగా వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే నగదు స్థానిక మార్కెట్లోనే ఉండడం వల్ల దేశీయ సంపద దేశంలోనే ఉంటుంది. ఇది రూపాయి విలువను, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంప్రదాయ కళలకు పునరుజ్జీవనం కలుగుతుంది. చేనేత వస్త్రాలు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక వంటకాలకు ఆదరణ లభిస్తుంది. చిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించుకుని ప్రపంచస్థాయి మార్కెట్ను చేరుకోవడం వల్ల లోకల్ టు గ్లోబల్ అనేది సాధ్యమవుతుంది. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల వస్తువుల రవాణా ఖర్చులు, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. డిజిటల్ మార్కెటింగ్ మెళకువలతో హస్తకళాకారులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయించడం వల్ల మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. 2025లో పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ముందుగా స్థానిక ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని ఉద్ఘాటించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న వృత్తుల వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి వోకల్ ఫర్ లోకల్ ప్రజా ఉద్యమంగా మారాలని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి దిశా మే ఏక్ నాగరిక్ కే తౌర్ పర్ హమ్ సబ్కా సంకల్ప, సమర్పణ ఔర్ సహయోగ్ బహుత్ జరూరీ హై, అనివార్య హై. ఆప్ లోకల్ ఖరీదేంగే, లోకల్ కే లియే వోకల్ హోంగే తో సమజియే ఆప్ దేశ్ కో మజబూత్ కర్నే మే అప్నీ భూమికా నిభా రహే హై. యే భీ ఏక్ తరహ సే దేశ్ కీ సేవా హీ హై. ఆప్ కిసీ భీ ప్రొఫెషన్ మే హో, హర్ ఏక్ జగహ్ దేశ్ సేవా కా బహుత్ స్కోప్ హోతా హీ హై. దేశ్ కీ ఆవశ్యక్తా కో సమజ్తే హుయే జో భీ కార్య కర్తే హై వో దేశ్ కీ సేవా హీ హోతీ హై. ఆప్కీ యహీ సేవా దేశ్ కో కహీ నా కహీ

0: मजबूत भी करती है। भारत का लक्ष्य है आत्मनिर्भर भारत। भारत की परंपरा है भरोसा, मित्रता। भारत का भाव है बंधुता। हम इन्हीं आदर्शों के साथ आगे बढ़ते रहेंगे।
1: స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ దేశంలోని గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఆకాంక్షిత విభాగాల కార్యక్రమం కింద వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలను మార్చి 13, 2024 ప్రారంభించింది. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కింద స్థానిక ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడం, చిన్న తరహా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ చర్యలు చేపడుతోంది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల నుండి విలక్షణమైన స్థానిక ఉత్పత్తులను గుర్తించి నీతి ఆయోగ్ మ్యాపింగ్ చేసింది. ఈ ఉత్పత్తులన్నింటికీ కలిపి ఆకాంక్ష అనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను ఏర్పాటు చేసింది. ఈ బ్రాండ్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్లో ఆకాంక్ష బ్రాండ్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఒక ప్రత్యేక విండోను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రభుత్వ శాఖలు నేరుగా ఈ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ విధానంలో వినియోగదారులకు నేరుగా విక్రయించడానికి వీలు కల్పిస్తూ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDCతో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్థానిక ఉత్పత్తులను పెద్ద నగరాల మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఆన్లైన్ లావాదేవీలు వ్యాపార నిర్వహణపై చిన్న వ్యాపారులకు అవగాహన కల్పించడంలోనూ నీతి ఆయోగ్ సహాయం అందిస్తోంది. స్థానిక ఉత్పత్తులకు కావలసిన నాణ్యతా ప్రమాణాల ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా చూడడంలోనూ, స్థానిక కళాకారుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా నీతి ఆయోగ్ తోడ్పాటునందిస్తోంది. ప్రతి జిల్లాకు ఉన్న ఒక ప్రత్యేక ఉత్పత్తిని గుర్తించి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఆ ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపు, ఎగుమతి అవకాశాలు కల్పిస్తున్నారు. కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, పొందూరు ఖాదీ, మచిలీపట్నం కలంకారీ, ఏటి కొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ మొదలైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా వాటి బ్రాండ్ విలువను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేక రుచి కలిగిన ఆహార పదార్థాలకు కూడా భౌగోళిక గుర్తింపు లభిస్తోంది. పీఎం విశ్వకర్మ యోజన కింద సంప్రదాయ వృత్తుల వారికి నైపుణ్య శిక్షణతో పాటు ఆధునిక పరికరాల కిట్లు, తక్కువ వడ్డీకి ఉపాధి రుణాలు అందిస్తున్నారు. పీఎం ముద్రా పథకం కింద కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారికి, చిన్న వ్యాపారులు, దుకాణదారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ కింద దేశంలో వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో హస్తకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి స్థానిక వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వాటిని పలు మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం కూడా. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి డిజిటల్ మీడియా, ఆన్లైన్ సాధనాలను ఉపయోగించుకోవాలి. పండుగల సమయంలో దేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. పండుగలు, వేడుకలు మన సంప్రదాయాలను నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు మమేకమయ్యే అవకాశాలను కూడా కల్పిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా అది భారతదేశంలో తయారైందో లేదో తప్పకుండా చూసుకోవాలి. దేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల గర్వపడడం ద్వారా మాత్రమే భారతదేశం స్వయం సమృద్ధి సాధించే మార్గం సుగమమవుతుంది. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియచేయడం మన బాధ్యత. స్వయం సమృద్ధి సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సృజనాత్మక ప్రపంచంలోని మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు.

0: వీరందరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని స్వీకరించి ఇతరులను కూడా ప్రేరేపించాలని నరేంద్ర మోదీ కోరుతూ,
1: ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారీగరో శిల్ప్కారో ఆర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. కుచ్ మహీనో బాద్ దీపావళీ భీ ఆనే వాలీ హై, ఇస్కీ తయారియా భీ ధీరే ధీరే శురూ హో రహీ హై. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే మే ఎక్ బార్ ఫిర్ ఆప్సే వోకల్ ఫర్ లోకల్ కా ఆగ్రహ దోహరాఊంగా. ఆర్ వోకల్ ఫర్ లోకల్ కా మత్లబ్ కేవల్ మిట్టీ కే దియే ఖరీదనా నహీ హై, ఇస్కా విజన్ బహుత్ బడా హై. హమ్ అప్నే ఘర్ కే లియే జో భీ సామాన్ ఖరీదతే హై ఉసే ఏక్ బార్ జరూర్ దేఖ్ లే కి వో భారత్ మే బనా హో. భారత్ కే ఆత్మనిర్భర్ బన్నే కా మార్గ్ భారత్ మే బనీ చీజో పర్ గర్వ్ కర్నే సే హీ ప్రశస్త హోగా. ఇస్ సందేశ్ కో జ్యాదా సే జ్యాదా లోగో తక్ పహుంచానా భీ హమారీ జిమ్మేదారీ హై. హమారే క్రియేటివ్ వరల్డ్ కే సాథియో ఇన్ఫ్లుయెన్సర్స్ ఔర్ సెలబ్రిటీస్ కి భీ ఇస్మే బహుత్ బడీ భూమికా హై. మేరా ఆప్సే ఆగ్రహ హై కి స్వయం భీ వోకల్ ఫర్ లోకల్ కో అప్నాయే ఔర్ దూసరో కో భీ ఇస్కే లియే ప్రేరిత్ కీజియే.
0: స్థానికంగా కొనడం అంటే స్థానిక ఉత్పత్తులకు, చేతి వృత్తులకు, దేశంలో తయారైన వాటికి మద్దతు ఇస్తున్నామని అర్థం. ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సహాయపడే గొప్ప వైవిధ్య భరితమైన ఉత్పత్తులు దేశంలో ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం భారతదేశ స్వయం సమృద్ధికి, ప్రజల ఆర్థిక ఎదుగుదలకు దిక్సూచి వంటిది. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చేతి వృత్తుల కళాకారులు, చిన్న వ్యాపారులు, స్థానిక శ్రామికులకు ఆర్థిక చేయూత అందుతుంది. సుసంపన్నమైన భారతదేశ సంస్కృతి వైభవాన్ని, హస్తకళాకారుల నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం దోహదపడుతుంది. లోకల్ బ్రాండ్లను గ్లోబల్ బ్రాండ్లుగా మార్చడమే ఈ ఉద్యమం అంతిమ లక్ష్యం. వినియోగదారులుగా స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించాలి. ప్రతి భారతీయుడు రోజువారీ జీవితంలో స్థానిక వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మన దేశం ప్రపంచ ఆర్థిక శక్తుల్లో అగ్రగామిగా నిలుస్తుంది. 2047 నాటికి దేశాన్ని పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వింటున్నారు వివిక్ భారతి FM 101.3.

మనమున మీనాటి హరివెల్లులో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో పాటు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగిన దానికి సమాధానాలు ఎవరెవరికి పంపించారో వాళ్ళందరి సమాధానాలు చినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ 101.5 FM వివిధ భారతిలో మనం వింటూ ఉన్నాం హరివెల్లులో. ఫస్ట్ క్వశ్చన్, హ్యాండ్స్ కి లంగ్స్ ఉంటాయా అని నేను అడిగాను. ఊపిరితిత్తులు హ్యాండ్స్ కి ఉంటాయా చీమలకి అని. సో ఫస్ట్లీ మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటో వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ చేస్తాను. ముసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా బాగున్నారా అంటూ నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు. ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? హాయ్ నమస్తే మేడం, బాగున్నారా? హరివెల్కు స్వాగతం అంటూ రణ్బీర్ సింగ్, సుగ్నాబాయ్ ఏలూరు నుంచి మనకు మెసేజ్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సైకం పోతరాజు గారు నసుగుంట నుంచి మనకు మెసేజ్ పంపించారు, పాటలు చాలా బాగున్నాయి అంటూ మనకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ అలానే ఎనుగంటి నాగేంద్రరావు గారు మనకు మెసేజ్ చేశారు గుంటూరు నుంచి, ఉండవు అంటూ. వాయ్, మరి ఎలా గాలి జనరేట్ చేసుకుంటాయి అవి, గాలిని తీసుకుంటాయి అనేది తెలిస్తే ఎక్స్ప్లెనేషన్ పంపిమన్నాను. ఓకే, ఉండము అని మీ ఆన్సర్ పంపించారు. ఓకే, పెడనాథ్ జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, చీమల ఊపిరితిత్తులు ఉండవండి, స్పైరాకిల్స్ అనే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసని పిలుస్తాయి ఇవి అంటూ మనకు మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా మోవ మండలం నుంచి, కాజా నుంచి తిరువేదిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఆన్సర్ ఉండము అంటూ మనకు పంపించారు. ఓకే, నెక్స్ట్ గడిగే తిమ్మప్ప, గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎంబిగ్నూరు నుంచి, ఉండవు అంటూ మెసేజ్ చేశారు. చీమలకు ఊపిరితిత్తులు లంగ్స్ అనేవి ఉండవు అంటూ ఎక్స్ప్లెనేషన్తో మరి పంపించారు రమణ నాయక్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, ప్రజ్ఞా గారు చాలా రోజులకు వచ్చారు, వాయిస్ వింటున్న ప్రజ్ఞాజీ అనుకున్న, హర్విల్ ప్రోగ్రామ్ లో మీ ప్రశ్నకు నా ఆన్సర్, చీమలకు లంగ్స్ ఉండవు, వాటి శరీరం పైన ఇరువైపులా చిన్న చిన్న స్పెరికల్స్ ద్వారా గాలి బయటకు పంపిస్తాయి అంటూ మనకి మెసేజ్ చేశారనమాట. అలానే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అలానే కమదం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ అలానే హాయ్ మేడం, చీమలకు శ్వాస రంధ్రాలు ఉండవు అంటూ, గాంధీ జయంతి వినోదం బాగుంది అంటూ మనకు మెసేజ్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినే పాళ్యం నుంచి మెసేజ్ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ, ఎలా ఉన్నారు? విజయలక్ష్మి పెదకొండూరు నవరస భరత హరివెల్కు స్వాగతం, కరెక్ట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి. అండ్ శివ మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, దేశాయపేట వేటపాలెం నుంచి. అలానే గుడ్ మార్నింగ్ ఆన్సర్ అంటూ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ చేశారు, కంగ్రాచులేషన్స్ టు బోత్. అండ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు, బరువు ఉంటాయి కనుక ఉండవంట అవి. ఓకే, హాయ్ అక్క, నా పేరు జాన్సీ, నేను పుత్తూరు నుంచి మెసేజ్ పెడుతున్నాను, పుత్తూరులో జాబ్ చేస్తూ ఉంటాను, చీమలకు ఊపిరితిత్తులు ఉండవక్క అంటూ మనకు మెసేజ్ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ జాన్సీ, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఓకే, బ్యాక్ టు క్వశ్చన్, థ్యాంక్స్ కి లంగ్స్ ఎందుకు ఉండవు అంటే చాలా మంది మనకి మెసేజెస్ చేశారు. ఓకే, యా

విష్ణుప్రియ కాశాల ఉండవు అంటూ అండ్ ట్రక్యా సిస్టమ్ ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి అంటూ మెసేజ్ చేశారు ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి. ఓకే, యాజ్ ఆఫ్ నో ఉన్న మెసేజెస్ అన్నీ అయిపోయాయి అబ్బా. అండ్ ఎందుకు లేవు అంటే హ్యాండ్స్ ఆక్సిజన్ ని బాడీ సర్ఫేస్ లో ఉన్న ఈ టైనీ ఓపెనింగ్స్, మీరు ఇందాక పంపించినట్టు చాలా మంది శ్రోతలు చెప్పినట్టు ఈ చిన్న చిన్న పార్టికల్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకుంటాయంట ఎయిర్ ని. ఈ టైనీ ట్యూబ్స్ ద్వారా ఈ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఆ గాలి రీచ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని హ్యాండ్స్ కి సపరేట్ గా లంగ్స్ ఏమీ ఉండవు అదనమాట సంగతి. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, నిజంగా ఎగరగలిగే, వింటున్నారా క్వశ్చన్ ని, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం ఏది? క్షీరదం అంటే మామల్స్, యా, ఏకైక క్షీరదం ఏది అనేది నా క్వశ్చన్. నిజంగా ఎగరాలది, ఓకే, అదేంటి అనేది నాకు ఎస్ఎంఎస్ పంపించండి. సో ఆన్సర్ ని 0866-4888-14 అనే నెంబర్కి ఇస్తుంది. దానికండి ముందు సూపర్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వినిపించేస్తూ ఉంటాను. మరి ఇప్పుడైతే సూపర్ పాట సఖీ మూవీ నుంచి కేళ్ళ చెడుగుడుక్క.

0: చేయండి గ్రామస్తులారా. కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

విండో వినిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. 10:42 ఈజ్ ద టైమ్. నో మనము నమ్మినాటి హార్వీలులో నా నెక్స్ట్ క్వశ్చన్, నిజంగా ఎగ్గరగ్గలిగే ఏకైక క్షీరదం దట్ ఈస్ మామల్ ఏది అని అడిగాను. సో ఎస్ఎంఎస్ఎస్ అయితే వచ్చాయి, చూసేద్దాం ఎవరెవరు ఏమేం పంపించారు. ఎస్, మనకి ఫస్ట్ మెసేజ్ వచ్చింది విజయలక్ష్మి గారు తిరుమల నుంచి మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్, హాయ్ అక్క, నేను మళ్ళీ వచ్చేసా, నా పేరు ఛాన్సీ. ఓకే, సారీ అక్క, స్పెల్లింగ్ మిస్టేక్, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం అంటూ కరెక్ట్ ఆన్సర్ తో మనకు మెసేజ్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి శ్రీ ఫణి మనకు మెసేజ్ పంపించారు. ఏమని, ఓకే ఇందాక క్వశ్చన్ కి పంపించారనమాట. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ కరెక్ట్ గానే పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ అక్టోబర్ 2 గాంధీ మహాత్ములు వారి జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. ఎస్, మనం ఆల్రెడీ కాఫీ టైంలో చెప్పుకున్నాము, ఇద్దరికి నివాళులు అంటూ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ బేటపాలెం రామానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ తో బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మనకు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ మ్యామ్ హల్లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ తో మనకు మెసేజ్ పంపించారు. అలానే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ తో. అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ మనకు కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రమాదేవి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ ఎం నరేష్ మనకు రాంగ్ ఆన్సర్ అండి, కొంగ కాదు. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీముని పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ చేశారు. కర్నూలు జిల్లా గోనెండ్ల గ్రామం లక్ష్మీదేవి అండ్ రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి పెదకొండూరు నుంచి కరెక్ట్ కరెక్ట్ సూపర్. అసలు ఒక టీచర్ ఎలా అయితే వాళ్ళ స్టూడెంట్స్ రాసిన ఆన్సర్ ని కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అని 100 out of 100 చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అలా ఉంది. అంటే నేను టీచర్ అని కాదు, కానీ అడిగిన క్వశ్చన్ కి ఇంతమంది రియాక్ట్, అది కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు కదా, అండ్ సో హ్యాపీ. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ తో. అండ్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు కరెక్ట్ ఆన్సర్. ప్రదీప్ అనంతపురం నుంచి గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ మేడం కరెక్ట్ ఆన్సర్ అంటూ కనకారావు గారు పెడల్ నుంచి. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపిని పాల్యం నుంచి మనకు మెసేజ్ చేశారు. బ్యాట్స్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ శేషశ్రీ రోహన్ అండ్ సాయి దర్శన్, ఆన్స్ డోంట్ హ్యావ్ లంగ్స్. ఎస్ ఎస్, డోంట్ హ్యావ్ లంగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సెండింగ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నమస్తే బంగారు తల్లి శుభోదయం అంటూ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు మళ్ళీ పంపించారా, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు గారు, ఇందిరాబాయి వీళ్ళంతా మనకు మెసేజ్ పంపించారు బాతు అంటూ. అది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మన లిజనర్స్ అందరూ కూడా మంచిగా గెస్ట్ చేశారు. సో ఫైనల్లీ నేను చెప్పబోయే ఆన్సర్, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం. యాక్చువల్లీ ఈ మ్యామల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని నిజంగా ఎగరలేని ఉంటాయి కొన్ని. ఏకైక క్షీరదం అనేది మనకి గబ్బిలం ఒకటే అనమాట. సపోజ్ ఫ్లయింగ్ స్క్వైరల్స్ ఉన్నాయనుకోండి, అది తెలుగులో ఎగిరి ఉడతలు అంటారు కదా, అవి జస్ట్ ఎగరలేవు. ఓకే, అది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి అట్లా గ్లైడింగ్ చేస్తూ వెళ్తాయి, జారుకుంటూ వెళ్తాయి అనమాట. బట్ నాట్ లైక్ గబ్బిలం లాగా, రైట్? ఇప్పుడు నేనేమన్నానంటే నిజంగా ఎగరగలిగే క్షీరదం అని అన్నాను కాబట్టి గబ్బిలం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదనమాట సంగతి.

0: సో నేను అడిగే లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఈ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, డైనోసార్స్ ఉన్నాయి కదా డైనోసార్స్, ఈ డైనోసార్స్ ప్రపంచంలో అప్రాక్సిమేట్లీ ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి, ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి ఈ డైనోసార్స్ అనేవి ప్రపంచంలో అప్రాక్సిమేట్ గా, అండ్ మరీ కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, అప్రాక్సిమేట్లీ చెప్పండి ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి, ఓకే రఫ్లీ అనుకోండి పోని. అదనమాట, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0862-4888-14. యాజ్ యూజువల్ బ్యాక్ టు వండర్ఫుల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూనే ఉంటాను. జస్ట్ లిసన్, కీప్ లిసనింగ్ అండ్ 101.FM వివిధ భారతి విత్ మీ ఆర్జే ప్రజ్ఞ.
1: భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి మనం అడిగిన క్వశ్చన్ కి చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారు. సో ఎవరెవరు మెసేజ్ పంపించారో అది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సుమారుగా 170 మిలియన్ సంవత్సరాలు అంటూ మనకు ఆచార్య చిరంజీవి రామలింగం మనకు మెసేజ్ పంపించారు దమ్ముగూడెం నుంచి. నెక్స్ట్ అలానే అరౌండ్ 230 నుంచి 245 మిలియన్ ఇయర్స్ ఉంటాయి ప్రజ్ఞ అంటూ మనకు శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ ఫ్యామిలీ మెసేజ్ పంపించారు. అండ్ లీవ్ కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం అంటూ మనకు థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రంగాచార్యులు హిందూపురం నుంచి 245 మిలియన్ ఇయర్స్ అంటూ మనకు మెసేజ్ చేశారు. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి అప్రాక్సిమేట్లీ 165 ఇయర్స్ అంటున్నారు. అలానే శ్రీఫణి దాస్ దేశాయిపేట నుంచి 165 మిలియన్ చెప్తూ ఉన్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 165 మిలియన్ అంటున్నారు. సేమ్ అదే ఆన్సర్ తో మనకి ఇంకొక 4 మెసేజ్లు కూడా వచ్చాయి. శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆశ మనకు మెసేజ్ పంపించారు సేమ్. అలానే కనకారావు గారు పేడ నుంచి 180 మిలియన్ అంటున్నారు. మార్కాపురం శివాజీనగర్ ట్రైల్ 165 మిలియన్ అంటూ మనకు మెసేజ్ పంపించారు వలీ ఫాతిమా. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు సేమ్ 165 మిలియన్ అంటున్నారు. గుడ్ మార్నింగ్, 164 మిలియన్ అయి ఉండొచ్చు అంటూ అనంతపురం నుంచి. నేమ్ అయితే మెసేజ్ చేయలేదు. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హాయ్ జీ అంటూ మనకు 230 మిలియన్ ఆర్ 245 మిలియన్ అంటూ మెసేజ్ పంపించారు. అలానే తిరుపతి నుంచి దేవసేన గారు మనకు మెసేజ్ పంపించారు. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 245 మిలియన్ అంటున్నారు. ఓకే, ఇవైతే మెసేజెస్. అండ్ నమస్తే, శుభోదయం ప్రజ్ఞ అంటూ 180 మిలియన్స్ అంటూ తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. ఓకే, ఆల్మోస్ట్ అంతే, ఆల్మోస్ట్ 165 ఇయర్స్ నుంచి కూడా మనకి డైనోసార్స్ అనేవి రఫ్లీ 230 మిలియన్ ఇయర్స్ ఎగో కనిపించాయని అయితే చెప్తున్నారు. అయితే 66 మిలియన్ ఇయర్స్ ఎగో ఏంటంటే ఎక్స్టెండ్ అయ్యాయంట. బర్డ్స్ ని డేంజరస్ గా కన్సిడర్ చేయడం జరిగింది, అంటే వాటి వల్ల మనకి హాని ఉంటుంది అని చెప్పడం అనమాట. అలా అనమాట. సో అదనమాట సంగతి. అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్జీ కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యాపీ వీకెండ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్. సూపర్ సాంగ్ తో ఎండ్ చేసేద్దాము. విండో ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్టంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిర్వహించారు. ఆయన పట్టణంలోని కూరగాయల మార్కెట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి మార్కెట్ పరిసరాల్లో చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో కలిసి జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ నిర్వహించిన అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవులకు అత్యంత సమీపంలో ఉన్న సముద్ర గర్భంలో జమ అవుతున్న ఉండ్రుమట్టి వేల కిలోమీటర్ల దూరంలోనున్న హిమాలయాల నుంచి కొట్టుకువచ్చిందని అధ్యయనంలో వెల్లడైంది. అండమాన్ దీవుల్లోని 9 ప్రాంతాల్లో సముద్ర ఉపరితల మట్టి నమూనాల్ని పరిశోధకులు సేకరించి విశ్లేషించారు. అక్కడ లభించిన ఉండ్రుమట్టిలో గంగా, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ తెచ్చిన హిమాలయ అవశేషాలే అధికంగా ఉన్నట్లు రసాయన ఖనిజ విశ్లేషణలు స్పష్టం చేశాయి. ఆసియా క్రీడల్లో జరిగిన మహిళల రికర్వ్ ఆర్చరీ టీం

ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకిత భకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ త్రయం అద్భుత ప్రదర్శన చేసింది. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించింది. తాజా స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటి వరకు 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలతో 67 పతకాలు సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

శంకర్ దాదా జిందాబాద్. ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, దేవిశ్రీ ప్రసాద్ సాగర్ పాడినటువంటి పాట శుద్ధాల అశోక్ తేజ గీతం. ఇది 11:06:47 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3. వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

ఒక హీరో గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఎలాంటి ఎమోషన్ అయినా కూడా పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం ఆయన స్పెషాలిటీ అనగానే మీకు గుర్తొచ్చేస్తారు. వైవిధ్యమైన పాత్రలకు ఆయన ఒక ట్రెండ్ అని చెప్పాలన్నమాట. ఎలా అంటే ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. అండ్ ఇంకొక విషయం చెప్పిన విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో. తెలుగు ఇండస్ట్రీ యాక్షన్ ఫన్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఏ జోన్ లో అయినా కూడా వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అని చెప్పొచ్చు. హూ కెన్ టచ్ ఎనీ వన్స్ హార్ట్. ఈ రోజు ఆ హీరో సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి నకాష విశాలి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా తనకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉంది. సో తన సొంత టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో వెంకటేష్ గారు. కలియుగ పాండవులు చిత్రం నుంచి హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ గారు నంది అవార్డు కూడా అందుకున్నారు. శ్రీనివాస కళ్యాణం ఈ సక్సెస్ తర్వాత ప్రేమ వెంకటేష్ గారి సినీ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. మరి బొబ్బిలి రాజాతో స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. శత్రువు, క్షణక్షణం వెంకీ కెరీర్ లో ప్రత్యేక చిత్రాలుగా నిలిచిపోయాయి. చంటి సినిమాలో తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు. ధర్మచక్రం మరో మైలురాయిలుగా నిలిచిపోయింది. లాయర్ గా నట విశ్వరూపాన్ని చూపించారు. నంది అవార్డు అందుకున్నారు. క్లాసికల్ మూవీ స్వర్ణకమలంతో ప్రేక్షకుల్ని మెప్పించారు.

మరి సినిమా కబుర్లో మనం ఇంట్రో అలా ఇవ్వగానే ఆ హీరో గురించి చక్కగా నాకు మెసేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. వై వెంకటరెడ్డి గారు లక్వర్మణి కరెక్ట్ గా గెస్ట్ చేశారు, పడని జోగానంద్రో అప్పలరాజు కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అండ్ కృష్ణా జిల్లా మోబో మండలం కాజు నుండి కూడా తిరువేదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేసి నాకు ఆన్సర్ అనేది పంపించేశారు అనమాట. సో నేను జస్ట్ అలా హింట్ ఇచ్చాను అంతే, అందరూ అలా అల్లుకుపోయారు. చక్కగా సినిమా కబుర్లు అయితే ఫాలో అవుతున్నారు. మరి వెంకటేష్ గారు సినిమా కబుర్లు మనం మరిన్ని మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. బొబ్బిల్ రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేట్ యూనిట్ వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

క్షణక్షణం. ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర అలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. 11 hours 25 minutes 20 seconds లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫ్రెష్ గా రాసిన ఒక క్యారెక్టర్ ని అర్థం చేసుకుని పోర్ట్రే చేయడం ఒక లెక్క అయితే, ఆల్రెడీ ఆడియన్స్ కి రిజిస్టర్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ అయిన క్యారెక్టర్స్ ని రీమేక్ చేసి అదే రేంజ్ లో కాదు అంతకంటే బెటర్ గా డెలివరీ చేయడం మామూలు విషయం కాదు కదా. 80s 90s నుంచే అదిరిపోయే రీమేక్ రోల్స్ చేశారు. అండ్ స్టార్టింగ్ లో యాక్షన్ మూవీస్ చేసిన తర్వాత ఫ్యామిలీ లవ్ స్టోరీస్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు మన వెంకీ. ఆ తర్వాత కామెడీ తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. అన్ని జోన్స్ లో వెంకీని కొట్టిన, అంటే ఆయన కొట్టినటువంటి హిట్స్ మరే హీరో కొట్టలేదని చెప్పాలన్నమాట. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అండ్ ఎప్పుడో వచ్చినటువంటి చంటి మూవీ గురించి మనం మాట్లాడితే, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా వెంకీ చంటి సినిమాలో చేసినటువంటి ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఉంది చూసారు, దీన్ని మ్యాచ్ చేయడం మాత్రం చాలా కష్టమని చెప్పాలి. చిన్నతంబి సినిమాకు రీమేక్ అనమాట ఇది. ఆ క్యారెక్టర్ లో ఇన్నోసెన్స్ కానీ, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ యాక్టింగ్ కానీ 92లో రిలీజ్ అయినా కూడా ఇప్పుడు మనం టీవీలో చూసినా కూడా ఆ ఎమోషన్ ని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం అనమాట. అప్పట్లో చంటి సినిమా రెస్పాన్స్ మన పేరెంట్స్ ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అండ్ డీసీపీ రామచంద్ర అనగానే ఠక్కుమని వెంకటేష్ గారి సాలిడ్ ఇమేజ్ ఒకటి కనపడుతుంది కదా, టైలర్ మేడ్ క్యారెక్టర్ అనమాట ఫర్ వెంకీ. అస్సలు ఈ రోల్లో ఇంకెవ్వరిని కూడా ఊహించుకోలేం. గౌతమ్ మీనన్ తెరకెక్కించినటువంటి ఘర్షణ తమిళ్లో కాకా కాకా, సూర్య జ్యోతిక కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అనమాట ఈ ఘర్షణ.

0: మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఘర్షణ చిత్రానికి టిప్పు శాలిని సింగ్ పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: మనసుకి తొలివారు పదకొండు అతిశయం.

సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్ కదా. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పాట అయితే మాత్రం. సో 11:33:41 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. లో వచ్చిన ఆనంద్ రీమేక్ సంక్రాంతి అనమాట. సో తమిళ్లో మమ్ముట్టి గారు చేసిన క్యారెక్టర్ వెంకీ తెలుగులో చేశారు. ఇలాంటి ఫ్యామిలీ రోల్స్ మన వెంకీకి సెట్ అయినట్లుగా మరి ఎవరికి సెట్ అవ్వవు అనిపిస్తుంది అనమాట. ఇంటికి పెద్ద కొడుకుగా ఫ్యామిలీ ఎమోషన్ ని పండించడంలో వెంకటేష్ గారు ఎక్స్పర్ట్. ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్లాసిక్ గా నిలిచిపోయిన సినిమా ఇంకొకటి ఉంది, అదేం చెప్పండి? రాజా. అసలు ఆ బీజియం ఉంటుంది, చేతులు కట్టుకుని ఇలా నడుస్తూ వస్తుంటారు కదా క్లైమాక్స్ లో, ఆ వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ ఈ సినిమాలో బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషన్. అండ్ నాకు బాగా గుర్తుంది ఈ సినిమాలో ఒకటి, అలి అండ్ తిను డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు, ఐ మీన్ సుధాకర్ గారును అండ్ వెంకటేష్ గారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చి ఈ సర్కిల్ వేసి సుధాకర్ గారు ఏమో చక్కగా ఆ సర్కిల్లో పడినవన్నీ నీకు చుట్టూ పడే చిన్న చేతగా నాకోండి, బట్ వెంకటేష్ గారు మాత్రం మొత్తం పైకి నీకే ఇచ్చేస్తున్నాను, నీకు కావాల్సి నువ్వు పైనుంచుకుని నాకు కిందకి ఇచ్చే దేవుడు అండి. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాస్? అండ్ వెంకటేష్ గారు పండించారు చూడండి ఆ కామెడీ, అసలు సూపర్ గా ఉంటుంది అనమాట. సో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు రాజా అయితే మాత్రం. అండ్ చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఉంటుంది, క్లైమాక్స్ లో ఆ బీజియం అనమాట. సో ఆ వెంకటేష్ గారు వాకింగ్ కానీ యాక్టింగ్ కానీ ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్ అని చెప్పాలి. రీమేక్ సినిమాతో ఈ రేంజ్ లో క్లాసిక్ డెలివరీ చేయడం అనేది వెంకటేష్ గారికే సాధ్యం. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ రాజా చిత్రానికి రాజేష్ సుజాత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబంతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో నేటికీ స్ఫూర్తిని రగులుస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో స్మిత్ మచ్చర్ చూపించిన ధైర్య సాహసాలను ప్రధాని మరోసారి ప్రశంసించారు. స్మిత్ మచ్చర్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ 75 కిలోల విభాగంలో చైనాకు చెందిన బావోజీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇది కేవలం 2వ బంగారు పతకం కావడం గమనార్హం. 2022లో లవ్లీనా రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం, రజతం అందించిన తొలి బాక్సర్గా లవ్లీనా నిలిచింది. అటు సెయిలింగ్లో మహిళల స్కిఫ్ టీం విభాగంలో భారత్కు అదృష్టం కలిసి వచ్చింది. నిన్న జరిగిన ఈవెంట్లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ చైనాపై అనర్హత వేటుపట్టడంతో భారత్ 3వ స్థానంలోకి వచ్చి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. మహిళల రికర్వ్ ఆర్చరీ టీం ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకితా భకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ అద్భుత ప్రదర్శన చేశారు. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం భారత్ 70 పతకాలతో 6వ స్థానానికి చేరుకుంది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలు.

विविध भारती एफ एम 101.3। మన భారతదేశంలో పల్లెటూర్లు పట్టుకొమ్మలు అని ప్రసిద్ధి. ఎందుకంటే వ్యవసాయం మన దేశంలో ప్రధాన రంగం. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఉంటుంది. మరి పల్లె వాతావరణం ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా ఆర్టిఫిషియాలిటీకి దూరంగా ఉంటుంది. పచ్చని పొలాల్లో నుంచి పొడుచుకొస్తున్నటువంటి భానుడి కిరణాల వేడి పెరిగే కొద్దీ చెట్ల చల్లదనం మనకి ఎంతో హాయినందిస్తాయి కదా. పల్లెకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. ఈనాటి మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై. మీకు తెలుసా విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం జగదిక్వీడు అత్లోక్ సుందరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిస్నింగ్.

TFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి పరిశుభ్రమైన భారతదేశాన్ని సాధించడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 2, 2014 స్వచ్ఛ భారత్ అభియాన్ క్లీన్ ఇండియా మిషన్ ని స్టార్ట్ చేశారు. మరి మహాత్మా గాంధీ గారి స్పెక్టకల్స్ ఆకారమే ఈ ఉద్యమానికి చిహ్నంగా నిలిచింది. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యమన్నమాట. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పల్లెటూళ్ళు గ్రామాల్లో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్లు, గట్టుపై ఉండే చెట్లు, పూల మొక్కలు, కూరగాయల పొదలతో అంత అందంగా ఉంటుందో కదా. అయితే మన భారతదేశంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన స్పెషల్ విలేజెస్ కొన్ని ఉన్నాయబ్బా. స్పెషల్ అని అన్నా అంటే ఆ గ్రామాల్లో ఖచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉండే ఉంటాయి కదా. మరి అవేంటో తెలుసుకోవాలంటే జస్ట్ ఇగోన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జో రైట్ నో మీకోసం అభినందన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆత్రేయ గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:15:23 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజస్థాన్ లో ఒక చిన్న గ్రామం అండి పిప్లాంట్రీ. ఈ గ్రామం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలి. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్ల పుట్టిందంటే భారంగా ఫీల్ అవుతున్నారు, కానీ ఈ ఊరిని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు గర్వపడాలన్నమాట. ఏంటంటే ఇక్కడి ప్రజలు ఆడపిల్ల పుట్టిందంటే 111 మొక్కల్ని నాటుతారంట. మరి ఈ గ్రామంలో ఎంతమంది ఆడపిల్లలు పుడితే అన్నిసార్లు 111 మొక్కల్ని నాటుతారంట. అంటే ఒక్కో ఆడపిల్లకి 111 మొక్కలు. భూమి మీద కొన్నాళ్లు ఉండి వెళ్లిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి ఫ్యూచర్ గా మారతాయి. అవునా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ తో పాటు బాలికల సంక్షేమాన్ని చాటి చెప్పింది ఈ గ్రామం. వీళ్లు చేస్తున్న ఈ పని వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడింది. మరి అలా భారతదేశంలో స్పెషల్ విలేజ్ గా స్థానం సంపాదించుకుంది రాజస్థాన్ లోని పిప్లాంట్రీ. దీని గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం అంతం చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అని మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్ సంబంధ్ అనే జిల్లాలో ఉంది పిప్లాంట్రీ విలేజ్. 2006వ సంవత్సరం నుంచి ఈ 111 మొక్కలు నాటడం అనేది ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుందన్నమాట. సో దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ పాలివాల్ తన కూతురు డీహైడ్రేషన్ కారణంగా చనిపోతే పర్యావరణంలో ఈ మార్పులు గాని ఆ నీటి సమస్యలు ఆ తర్వాత తరాలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె జ్ఞాపకార్థం ఈ గొప్ప పనికి నాంది పలికారు శ్యామ్ సుందర్. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఏ అమ్మాయి పుట్టినా కూడా వీళ్ళు ఈ 111 మొక్కల్ని నాటుతారనమాట. అండ్ మొక్కలు నీటి సమస్యను దూరం చేస్తాయని వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతారు. అండ్ ఈ కార్యక్రమం కేవలం పర్యావరణం మాత్రమే కాదండి, బాలికల సంక్షేమాన్ని కూడా కాపాడుతుంది. పాప పుట్టినటువంటి ప్రతిసారి కూడా ఆ గ్రామస్తులంతా కలిసి ఇలా 111 మొక్కల్ని నాటుతారు. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి ఈ చిత్రం నుంచి కార్తీక్ దీపిక పాడినటువంటి శ్రీమణి గీతం దిలీప్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: స్టూడియోలో సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మూలకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పథకాలతో పథకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్ఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు, సైనికులకు ఉన్న పాత్రను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం

ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్దాంతం నేటికీ ముఖ్యపాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్ ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామ సభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్దు తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటోవాలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవివ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కోపైలట్ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్కు అప్పగించింది. కాక్పిట్లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై కోపైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కోపైలట్ కెప్టెన్పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దుబాయ్ నుండి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కోపలెడ్గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా, చైనాకు చెందిన బావుజీపై ఫైనల్లో 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవిసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకు మహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 తేడాతో ఓడించింది. కాగా భారత్ ఇప్పటి వరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

గీతాంజలి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాట విన్నాం కదా. సో మరి మీకు తెలుసలో మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటంటే మన భారతదేశం అంతా వైవిధ్య భరితమైన వాతావరణం కానీ, సంప్రదాయాలు కానీ, ఐక్యత కానీ, భిన్నత్వం, భాషలు, ఆహారపు అలవాట్లు, నాగరికత, చరిత్ర, నైపుణ్యం ఉన్న దేశం భూమి మీద మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో కదా. ఇందాక మనం ఆల్రెడీ పిప్లాంటి గ్రామం గురించి, రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ వేప, మామిడి, ఉసిరి ఇలాంటి చెట్లు ఎక్కువగా నాటుతారనమాట. ఇవి పర్యావరణ వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచాయి. ఎలా అంటే వీళ్ళు మొక్కలు నాటి తమ పని అయిపోయింది అనుకోవట్లేదు, ఆ చెట్లను నాటి చెదపురుగుల నుంచి రక్షించడానికి వాటి చుట్టూత ఈ కలబంద మొక్కలను కూడా నాటుతారంట. ఇవేం చేస్తాయంటే మొక్కల్ని రక్షించడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి కూడా దారితీసాయి. మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఆ కలబంద జ్యూస్, జెల్ వీటితోటి అలోవెరా ప్రోడక్ట్స్ తయారు చేయడం, మార్కెటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దీనివల్ల వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా అందుతుందన్నమాట. అలా ఆర్థిక వ్యవస్థ మెరుగైంది. మరి ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. మరి ఇప్పుడే చెప్పాను కదా, మన భారతదేశం అంత వైవిధ్య భరితమైనటువంటి వాతావరణం కానీ, సంప్రదాయాలు కానీ, ఐక్యత కానీ, ఇవన్నీ ఉన్న భూమి మీద ఇంకొక ప్లేస్ లేదు అంటే అతిశయోక్తి కాదేమో అని. మరి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మన దేశంలో కొన్ని గ్రామాలు తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో భారత్లో ఫస్ట్ గ్రీన్ విలేజ్ గా గుర్తింపు పొందింది కోనోమా, నాగాలాండ్ లో ఉంది. అండ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుందన్నమాట. ఇక్కడి ప్రజలు, సంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతులు, సామాజిక ఐక్యత ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమల్లో ఉన్న లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు కదా. ఎండాకాలంలో కూడా చల్లని వాతావరణంలో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపునైతే పొందిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత చాలా మంది రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదనమాట. ఏవైనా పీస్ఫుల్ గా ఉండేవి, మారుమూల ప్రాంతాలు, జనం తక్కువగా ఉండే ప్లేసెస్, అంటే లెస్ క్రౌడెడ్ టూరిస్ట్ ప్లేసెస్ కు వెళ్లాలని ఆలోచిస్తున్నారనమాట. పరిశుభ్రతకు మాలినోంగ్, పర్యావరణ పరిరక్షణకు కోనోమా, హిమాలయ సౌందర్యానికి చిట్కుల్, ప్రకృతి ప్రశాంతతకు లంబసింగి, చారిత్రక వైభవానికి బాణవాసి ప్రతీకలుగా నిలుస్తాయి. మరి భారతదేశం ఎంత వైవిధ్య భరితమైందో ఈ గ్రామాలు మరొకసారి మనకి గుర్తు చేస్తాయన్నమాట. ఒక్కసారి వీటిని సందర్శించండి, లైఫ్ టైం గుర్తుండిపోయే అనుభవాల్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం జనతా గ్యారేజ్ చిత్ర నుంచి శంకర్.

0: ഭാരതി എഫ് എം 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో

0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింసా మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ ఘాట్ ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబంతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర, పెనుగొండలోని గాంధీజీ విగ్రహానికి రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామ చావిడి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. నాటో సభ్యదేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలిన్గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై ఐరోపా దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అదే జరిగితే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను కూడా ప్రయోగిస్తామని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ జరిపే దాడులకు ఐరోపా దేశాలు మద్దతిచ్చినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నల్ల సముద్ర ప్రాంతంలోని ఉక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆయన చూపించిన ధైర్య సాహసాలను ప్రధాని మరోసారి ప్రశంసించారు. స్మిత్ మచ్చర్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ 75 కిలోల విభాగంలో చైనాకు చెందిన బావోజీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇది కేవలం 2వ బంగారు పథకం. 2022లో లవ్లీనా రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం, రజతం అందించిన తొలి బాక్సర్గా నిలిచింది. అటు సెయిలింగ్లో మహిళల స్కిఫ్ టీం విభాగంలో భారత్కు అదృష్టం కలిసి వచ్చింది. నిన్న జరిగిన ఈవెంటులో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ చైనాపై అనర్హత వేటు పట్టడంతో భారత్ 3వ

స్థానంలోకి వచ్చి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 70 పతకాలతో 6వ స్థానంలో ఉంది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్యాలు ఉన్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, రక్షిత సురేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 8 minutes 23 seconds లో ఉంది. బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీర ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

సో మరి ఈ రోజు ధీరాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మనం మాట్లాడుకుందాం. 40 ఏళ్లు దాటిన మహిళలు ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్సర్సైజ్ అయితే చెయ్యాలి, అంటే రోజు కూడా వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలి అని చెప్తున్నారు కదా. పెరుగుతున్న వయసుతో పాటు వచ్చేటువంటి శారీరక మార్పులు కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఎదుర్కోవాలి అంటే బ్రిస్క్ వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అలాగే యోగా లాంటి ముఖ్యమైన ఎక్సర్సైజెస్ కొన్ని ప్రతిరోజు చేయాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈనాటి ధీరాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం నేను లోకల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాత్ని పాడినటువంటి శ్రీమణి గీతం వస్తోంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం

0: ఎక్కువగా. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మర్నపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సృష్టిస్తుందని ఉద్ఘాటిస్తూ,
2: ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ఐఎస్ఏ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఆ రోజు చెప్పిన మాటను వాస్తవం చేస్తూ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం, 1 లక్ష కోట్ల రూపాయలతో రాయలసీమని, కరువు సీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం.
1: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద ఈరోజు నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, గాంధీజీ బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట వ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు ఎస్ సవిత, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
3: గాంధీ గారు అందరి

0: ఇది కూడా భారతదేశంలో ప్రియులు ఆ రోజు అహింసావాదాన్ని తీసుకున్నారు, సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నారు. భారతదేశాన్ని స్వాతంత్ర సాగరంలో వారు కీలక భూమిక పోషించిన విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోలేని విషయం. వారి త్యాగం, వారి స్ఫూర్తి మనందరూ కూడా పరిగెడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మనం వారి గురించి పల్లె సేవలు ప్రగతి పాటలుగా ఉండాలని వారు కోరుకున్నారు. శుభ్రతకి పరిశుభ్రతకి వారు ఆ రోజు పిలిపడం జరిగింది. దాంతోపాటు ఖాదీని ధరించాలి, నూరు పోవాలని, మన ఉత్పత్తుల్ని స్వదేశీని మనం పెంపొందేవాలని పిలిపడం జరిగింది.
1: రాష్టంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్టానికి వస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్టంలో పరిశ్రమల స్థాపన పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించగా విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ అవార్డులను పంపిణీ చేస్తారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెంచిన భత్యాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన భత్యాల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే భోజన భత్యం 1150 నుంచి 1265 రూపాయలకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1400 నుంచి 1600 రూపాయలకు, ఇంటర్తో పాటు ఆ పై తరగతుల విద్యార్థులకు 1600 నుంచి 1800 రూపాయలకు పెంచారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ సేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ సంస్కరణల గురించి ఈ రోజు తెలుసుకుందాం. భారత రుణ మార్కెట్ల ఎదుగుదలకు వృద్ధి దోహదం చేయలేదు, కానీ ఫోన్ బ్యాంకింగ్ దోహదం చేసింది. తనిఖీలు లేకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనుకూలమైన రుణగ్రహీతకు పెద్ద మొత్తంలో రుణం మంజూరయ్యేది. ఆ రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చేందుకు బ్యాంకు మళ్లీ రుణమిచ్చేది. ఈ పద్దతిని ఎవర్ గ్రీనింగ్ అని పిలిచేవారు. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ఎవరూ విశ్వసించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆస్తుల నాణ్యత సమీక్షకు ఆదేశించింది. దీని ద్వారా ప్రతి బ్యాంకు తన రుణాల సమస్యలను, రాని బాకీలను వర్గీకరించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గరిష్టంగా దాదాపు 15% చేరినట్లు వెల్లడైంది. దీనికి పరిష్కారంగా గుర్తింపు, పరిష్కారం, మూలధన పునఃసమీకరణ, సంస్కరణలు అనే వ్యూహాలను అమలు చేశారు. దీంతో నిరర్ధక ఆస్తులు పరిష్కరించబడ్డాయి. బ్యాంకుల పాలనలో క్రమశిక్షణను బలోపేతం చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: దేశ బ్యాంకింగ్ సెక్టర్ హమ్నే బ్యాంకో కో మర్జ్ కర్నే కి దిశామే అహమ్ కదమ్ ఉఠాయే హై. బ్యాంకింగ్ సిస్టమ్ కో భీ మజబూత్ కర్నే పర్ సర్కార్ నే విశేష్ బల్ దియా. బ్యాంకింగ్ సెక్టర్ మే అపాయింట్ కే లియే హమ్నే అలగ్ బ్యాంక్ కే రిక్రూట్మెంట్ బోర్డ్ బనా దియా హై. స్వతంత్ర సంస్థ ఉన్కో రిప్యూట్ కర్ రహీ హై. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ హమ్నే ఖతమ్ కర్ దియా హై. హమ్నే దేశ్ కే అందర్ దో మహత్వపూర్ణ కానూన్ బనాయే హై, బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్. ఇస్సే విశ్వ భర్ కే ఉద్యోగకారో కో పుంజీ నివేశకో కో ఏక్ నయా విశ్వాస్ పదా హోగా.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న వారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించి ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. అసాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఈఆర్ఓలు ఆన్లైన్లో విచారణ జరుపుతారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 209 కేసుల విచారణ మాత్రమే పెండింగ్లో ఉందని వెల్లడించారు. అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు ఓటరు తన తరపున కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారిని ఎవరినైనా పంపించేందుకు అనుమతించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలని ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న ఒక ప్రకటన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

1:31 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ల శరీరంలో నేచురల్ గానే ఈ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. లైక్ మెటబాలిజం స్లో అవ్వటం, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, బోన్ డెన్సిటీ తగ్గటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వీటి వల్ల ఈజీగా బరువు అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, యాక్టివ్ గా ఉండటం కూడా కష్టంగా మారుతుందన్నమాట. మరి ఇలాంటి సమస్యల్ని అధిగమించాలంటే 40 ఇయర్స్ వచ్చిన మహిళలు ఖచ్చితంగా కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చెయ్యాలి అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. అందులో ముందుగా బ్రిస్క్ వాకింగ్ అనమాట. ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవటం వల్ల హార్ట్ హెల్త్ బాగుంటుంది, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది అంటున్నారు. సో ట్రై చేయండి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రానికి కార్తీక్ అంజన సౌమ్య పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతీయ 101.3.

भारती FM 101.3 1:35:58 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. నెక్స్ట్ మనం ఈ బ్రిస్క్ వాకింగ్ తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనమాట. మెనోపాజ్ వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా కండరాల బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ డంబుల్స్ రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉపయోగించి చేసేటువంటి వ్యాయామాల వల్ల కండరాలు అనేవి కొంచెం దృఢంగా మారి జీవక్రియలు బాగుంటాయంట. ఆ తర్వాత స్క్వాట్స్, ఇవేంటంటే థైజ్ హిప్స్ కోర్ మజిల్స్ కు కొంచెం బలాన్ని అందిస్తాయి. అండ్ బలాన్ని అందించి ఏమవుతుందంటే బ్యాలెన్స్ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి కింద పడిపోయే ప్రమాదం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో వయసు పెరిగే కొద్దీ కొంచెం బ్యాలెన్స్ అవి తగ్గుతూ ఉంటాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట, అది మ్యాటర్. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. రైట్ నో మీకోసం మిస్సమ్మ చిత్ర నుంచి వసుంధరాదాస్ పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తుంది. వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో 40+ లో తీసుకోవాల్సిన కేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోగా అనేది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ శారీరక మానసిక ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఒత్తిడి ఆందోళనను తగ్గించి శరీరానికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తుంది అన్నమాట. సో కోర్ స్ట్రెంగ్తనింగ్ అంటారు కదా. అండ్ 40 ఏళ్ల తర్వాత సాధారణంగా వచ్చేటువంటి ఈ వెన్ను నొప్పి ఉంది చూసారా, ఆ వెన్ను నొప్పిని తగ్గించడానికి ప్లాంక్స్ లాంటి కోర్ వ్యాయామాలు హెల్ప్ చేస్తాయి. సో ఇవి స్పైన్ ని స్ట్రెంగ్తన్ చేస్తాయి అన్నమాట. అలాగే మన బ్యాక్ బోన్ కి అంటే వెన్నెముకకు బలాన్ని కూడా ఇస్తాయి. సో ఈ యోగా కానీ కోర్ స్ట్రెంగ్తనింగ్ కానీ ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత కూడా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనమాట. ముందు ముందు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అండ్ అలాగే లో ఇంపాక్ట్ కార్డియో, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు ఇవి కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా మన గుండెకు మేలు చేస్తాయన్నమాట. అండ్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా మంచిది. అండ్ ఇక స్ట్రెచింగ్ కానీ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వయసుతో పాటు కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ మెడ కానీ నెక్, షోల్డర్స్ అంటే మెడ భుజాలు, వీపు, కాళ్ళకు సంబంధించినటువంటి ఈ స్ట్రెచింగ్ చేయటం వల్ల ఏంటంటే కీళ్ళ నొప్పులు కండరాల బిగువు తగ్గుతాయన్నమాట. అండ్ ఈ వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. అవి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం కాటంబరాయుడు చిత్రానికి సాయి చరణ్, సాహితీ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గల గల జల జల పారేటి నదిలా

1:47:33 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో 40 ఏళ్లు దాటిన మహిళలు వ్యాయామంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎముకల దృఢత్వం కోసం కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు, పెరుగు రోజువారీ డైట్ లో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే కండరాల బలాన్ని పెంచడానికి ఈ గుడ్లు కానీ, పంపు ధాన్యాలు కానీ, సోయా లాంటి ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ హార్ట్ హెల్దీగా ఉండడానికి, అలాగే బ్రెయిన్ యాక్టివ్ గా ఉండడానికి వాల్నట్స్, బాదాము, అవిసి గింజలు బాగా హెల్ప్ చేస్తాయి. సో మరి ఎక్స్పర్ట్స్ అయితే ఇవి సజెస్ట్ చేస్తున్నారు, చక్కటి వ్యాయామంతో పాటు తీసుకునే డైట్ లో కూడా చిన్న చిన్న మార్పులు అనమాట. సో డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఓట్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తినాలి. అండ్ మనం తీసుకునే డైట్ ఎప్పుడూ కూడా నంబర్ ఆఫ్ మీల్స్ ఎక్కువ ఉండాలి, బట్ తీసుకునే క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట. అంటే చిన్న చిన్న

మొత్తంలో అంటే తక్కువ తక్కువ పోర్షన్స్ లో కొంచెం ఒక నాలుగు సార్లు అట్లా తీసుకోవచ్చు. బట్ కానీ ఎక్కువ ఎక్కువ తినేస్తే ఒక్కసారి అది కరెక్ట్ కాదు. బట్ కొంచెంగా తీసుకోవాలన్నమాట, లిమిట్ గా తీసుకోవాలి. చాలా తక్కువ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో క్వాలిటీ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఈ పోషకాహార నియమాలు పాటిస్తే వయసు పైబడుతున్నా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా యాక్టివ్ గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. సో మరి ఇది ఈనాటి ధీర. రైట్ నో మీకోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది ఉదిత్ నారాయణతో కలిసి. రాజశ్రీ గీతం ఇది. వింటూ స్టేడియం టు విత్ భారతీ ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి
4: పాట చూడు.

0: నాట్యా ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలుగు

0: ముందు నాదేముందండి.
1: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి జో అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే తెలుసు కదా 8662488114 ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ ద్వారా మీ పేరుని ఆన్సర్ ని పంపించేస్తే సరిపోతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు మెసేజెస్ వెల్కమ్ మెసేజెస్ అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట. సో మీరు ఆన్సర్స్ పంపించేసేయండి, డెఫినెట్ గా నేను మెసేజెస్ అన్ని చూసేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ రోజు మన మహాత్మా గాంధీ జయంతి ఉంది కదా, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అనమాట. సో దీనికి సంబంధించి కూడా నేను కొన్ని ప్రశ్నలు అయితే మన సందర్శ సందర్లో రెడీ చేసి ఉంచాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుందన్నమాట ఒక పుస్తకం, అది గాంధీజీ ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటి? గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి ఆ పేరుని మీ పేరుని పంపించండి. ఓకేనా? గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం అని చెప్పాను కదా, ఆ పుస్తకం పేరేంటి అని అడిగాను. సో క్లూ కూడా ఇచ్చాను, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుంది అని. సో గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మణిశంకర్ వరప్రసాద్ గారి చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్ వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

12:45:09 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంధ్య. సుందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ కి మెసేజెస్ అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి, చూద్దాం. గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరించే పుస్తకం అని చెప్పాను కదా, గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరేంటని అడిగాను. సో చూద్దాం, మెసేజెస్ అయితే చాలా వచ్చేసినాయి మనకి. ఫస్ట్ మనకి మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్ మెగాజీ, బాగున్నారా అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుండి, యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా కబుర్లో విక్టరీ వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడాం కదా, అదనమాట. అండ్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా కాజు నుండి తిరువేదిల వెంకట సుబ్బారావు, శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ జేరుబోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ కూడా వెల్కమ్ మెసేజెస్ ఉన్నాయి తప్ప ఆన్సర్ అయితే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మూసాపేట నుండి కూడా ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుండి కూడా ఆన్సర్ లేదు. ఆన్సర్స్ ఉన్న మెసేజెస్ అయితే నేను తప్పకుండా చదువుతాను. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనంద్రరావు కాలనీ అప్పల రాజు మెసేజ్ చేశారు. యా రైట్ ఆన్సర్ అండి, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుండి రక్షిత లిఖిత అను బాలు, రైట్ ఆన్సర్. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్, సూపర్ అసలు కరెక్ట్ గా పంపించారు మీరు, ఎగ్జాక్ట్ పేరు అది. అండ్ మిగతా వాళ్ళందరూ మామూలుగా పంపించారు బట్ మీరు కూడా కరెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న, రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సుధాకర్ ఫ్రమ్ కలసపాడు కడప డిస్ట్రిక్ట్ నుండి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకే. అండ్ నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శేష సాయి, రోహన్, సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి, కనకదుర్గ, శ్రావణి విత్ సీను ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ గోర్లకాన్ పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రియాజ్ నెల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే హలో ఆకాశవాణి అంటూ హాయ్ అన్నారు, మీ పేరు లేదు, ఆన్సర్ లేదు అని. ఓకే. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్, గౌతమ్ చౌడేపల్లి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి మెసేజ్ చేశారు, దొరవారి సత్రం తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా 9th క్లాస్ అంట. ఓకే. ఆత్మకు నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఫాతిమా కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. పూర్ణ ఫ్రమ్ మంగళగిరి, రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ, రైట్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లో మా అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ గారి సినిమా కబుర్లు ఆయన పాటలు బాగున్నాయంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ సునంద ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ షేక్ ముబీన్ అండ్ షేక్ మస్తాన్ బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూల్ నుండి మెసేజ్ చేశారు, మసూమ్ బాబా. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కనకరావు పెడన్ నుండి

రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావలి కూడా రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా మొవ మండలం కాజ నుండి తిరువిదల సుబ్బారావు వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్. అండ్ గాంధీజీ గారి జీవిత చరిత్ర అన్నారు, రాంగ్ ఆన్సర్ వచ్చింది మూసాపేట నరేష్. అండ్ స్టోరీ ఆఫ్ ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు వారణాసి విశాల్ మూర్తి పాలంగి తణుకు నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు కృష్ణ అనజర్ భగవత్త కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. ఓకే. అండ్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా దేవి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, 2:30 ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఆన్సర్ పంపించేటట్టయితే మెసేజ్ చేయండి సార్, మీరు ఆన్సర్ అయితే పంపించలేదు, మీ పేరు మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ బివి సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ బగ్గా శివయ్య ముంతపెద్దన్న కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ జేరుబోతులు బుచ్చయ్య గారు రాంగ్ ఆన్సర్ తరాలపల్లి నుండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దారిప్రేణి సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. అండ్ చింతలపూడి నుండి పొన్నూరు మండలం బి ఆదం మల్లేశ్వరి రోహన్ రైట్ ఆన్సర్. అండ్ గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు గాంధీజీ చరిత్ర అంటున్నారు, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చేబ్రూలు సుభాష్ని రామకృష్ణయ్య ఇనమడుగు కోవూరు మండలం నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ ఇవన్నమాట. ఆల్మోస్ట్ చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ అడిగిన ప్రశ్నకి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, చక్కగా ఫాలో అవుతున్నారు. సత్యంతో నా ప్రయోగాల కథ, ఓకే, సత్య శోధన అనమాట. సో ఇది రైట్ ఆన్సర్. గాంధీజీ గారి బుక్ గురించి అడిగాను కదా నేను, ఆత్మకథా పుస్తకం అని. చాలా మంది, కొంతమంది రాంగ్ అంటే ఆన్సర్ తెలియని వాళ్ళు కూడా ఏం చేశారంటే గాంధీజీ గారి జీవిత చరిత్ర అట్లా సింపుల్ గా పెట్టేశారనమాట. బట్ కానీ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో నా ప్రయోగాల కథ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం ఈనాటి సండే సందడి ప్రోగ్రామ్ లో.

సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు? ఈరోజు ఆయన జయంతి, నేను క్లూ కూడా ఇచ్చేశాను. సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, మన భారతదేశపు రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో గెస్ చేయండి, రైట్ ఆన్సర్ ని పంపించండి 8662488144 ఈ నంబర్ కి, మీ పేరుని ఆన్సర్ ని పంపించండి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి మన భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో.

ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి పెడన కనకరావు గారు పంపించారు. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. ఫాతిమా రైట్ ఆన్సర్ కర్నూలు నుండి. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి లాల్ బహదూర్ శాస్త్రి. ఎస్ రైట్ ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పేశాను కాబట్టి మీరు ఇంకా ఆన్సర్ పంపించుకోండి. ఇంకా మన దగ్గర 46 మెసేజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను చూసేస్తాను. నెక్స్ట్ మెసేజ్ వచ్చి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అలాగే కృష్ణా జిల్లా మొవ మండలం కాజ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం ఖాసిం ముతిజావాలి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. లక్షిత, రక్షిత, లిఖిత అండ్ బాలరాజు అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. కౌస్తుబా ఆత్మకూర్ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ దారిప్రేణి సాయి కృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటూ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన్ నుండి సుమని రైట్ ఆన్సర్. ముసపేట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే యు సుధాకర్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్ట్రిక్ట్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర రాష్ట స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించగా విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి అవార్డులను పంపిణీ చేస్తారు. అన్నమయ్య జిల్లా మన్నపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. రాష్టంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. రాష్టంలో ప్రస్తుత ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలను ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న వారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు.

క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా ఆ రోజులు మళ్ళీ రావు. ఎస్, నిజంగానే ఎగ్జాక్ట్ గా అయిపోయిన రోజులు ఏవి కూడా రావు కదండి. ఎక్కడో దాకా ఎందుకు, చిన్నప్పుడు సంగతి ఇంకా నిన్నటి రోజు వాళ్ళు వస్తుందో చెప్పండి, రాదు కదా, అది మ్యాటర్ అనమాట. సో కమిటీ గుర్రోళ్ళ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం సందేశంలో ఇంకా పెండింగ్ మెసేజెస్ ఉన్నాయి కదా, అవి చూసేద్దాం అనమాట, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ మీ మెసేజ్ నేను చదివానండి, మీరు వినుండరు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి మెసేజ్ చేశారు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే హలో మేడం అంటూ సునంద అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి అంటూ రాయచూర్ ఎల్లప్ప యాదవ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్య కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాలింపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ భానుచందర్ బచ్చల అమలపాడు శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం విలేజ్ ఆలంపూర్ మండలం మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ గద్వాల్ జయన్నాదేవి మాన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ హలో మేడం అంటూ నెక్స్ట్ మెసేజ్ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. సూపర్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించింది మనకి రమ్య బెంగళూర్ నుండి. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ పూర్ణ ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మసూంబా ఫ్రమ్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సైనికపురి కాలనీ హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. సుధాకర్ అండ్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫాతిమా కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి విశాలి కౌస్తుభన్ తణుకు పాలంగి నుండి రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి కనకదుర్గ శ్రావణి విత్ సీను బై ద వే మేము ధోని నుంచి మెసేజ్ చేస్తున్నామట. ఓకే రైట్ ఆన్సర్. అండ్ చాలా రోజులకి మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అంటూ లావణ్య వనపర్తి నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అంటూ గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగరి ప్రకాష్ సుజాత ఫ్యామిలీ మెంబర్స్ చోటు కార్తికేయ కూడా మెసేజ్ చేశారు. దీపక్ నగరి లాల్ బహదూర్ శాస్త్రి ఎస్ రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. కొప్పు మల్లేశు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. తిరుపతి దామినేడు నుండి ఉషరాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీ పేరు రేవతి రాజశేఖర్ నెల్లూరు. ఓకే, సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్ని కూడా మనం చూసేసాం. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి తెలుసు కదా, చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈరోజు ఆయన జయంతి కూడా అనమాట. సో అందుకే ఈ ప్రశ్న కూడా అడిగాము. మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము ఈనాటి సందర్భంలో. రెడీగా ఉన్నారు కదా?

సో ఈరోజు సినిమాకి సంబంధించిన ప్రశ్న రాలేదా అంట వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడే అడుగును. ఇంకొక ప్రశ్న కూడా అడిగిన తర్వాత సినిమాకి సంబంధించిన ప్రశ్న మీకోసం రెడీగా ఉంటుంది. సో మరి ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటి అంటే, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఈ రోజు కాబట్టి మనం ఆల్రెడీ ఒక ప్రశ్న ఇందాక అడిగాము, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఏంటంటే, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా కూడా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు ఫస్ట్ టైం మన విజయవాడలో ఉపన్యసించారనమాట. అది ఏ సంవత్సరంలో జరిగింది రిగార్డింగ్ సత్యాగ్రహంలో పాల్గొనమని? ఓకే కదా, క్వశ్చన్ క్లియర్ గానే ఉంది. మళ్ళీ అడుగుతాను ఇంకొకసారి, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు మొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు? గెస్ చేయండి ఆ సంవత్సరాన్ని. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ ని మీ పేరుని పంపించేసేయండి. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, బాలు చిత్రం నుంచి హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 3 hours 24 minutes 3 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అడిగాను కదా, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానంతపురం నుండి లావణ్య, జస్ట్ మిస్, కొంచెం రాంగ్, దగ్గరకు వచ్చారు కానీ. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. రక్షిత, లిఖిత, అనురాధ, బాలరాజు, మారుతి కూడా మెసేజ్ చేశారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్

మెసేజ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, ఉమ్మడి శెట్టి సుధాకర్ అండ్ జ్యోతి అక్కివారి పల్లె గ్రామం నుండి మెసేజ్ చేశారు కడప, రైట్ ఆన్సర్, తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్, అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుంచి నరసింహ స్వామి రైట్ ఆన్సర్, అండ్ భాగ్యలక్ష్మి కనకదుర్గ శ్రావణి విత్ సీను మెసేజ్ చేశారు ధోని నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ వారణాసి సూర్యనారాయణమూర్తి విశాలి కూడా మెసేజ్ చేశారు కౌస్తుభన్ తణుకు పాలింగి నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, సైనికపురి కాలనీ నుండి మెసేజ్ చేశారు హైదరాబాద్ ఎవరు, బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి శ్రీవాత్స వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అండి, అండ్ గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్, కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్, అండ్ అశ్విన్ ఎయిత్ క్లాస్ నుంచి, ఓకే ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు, కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, అండ్ మా సోషల్ బుక్ లో వచ్చింది మ్యామ్ అంట, సూపర్ రోజులు రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్. అలాగే నెక్స్ట్ సునంద మెసేజ్ చేశారు నాగేంద్ర రేణుకమ్మ ఆన్సర్ రాంగ్ ఆన్సర్, అండ్ కీర్తన కీర్తిక లిఖిత అశ్విని కుమార్ ఉమా ఫ్రమ్ నెల్లూరు రైట్ ఆన్సర్, అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్, పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం, మల్లేశ్వరి శ్రీను ధనలక్ష్మి రోహన్ కూడా రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ బీవీనగర్ నెల్లూరు నుండి షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్ రైట్ ఆన్సర్, రమేష్ దొంతి నుండి రైట్ రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి గౌరీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, జయం భాషా ఫ్యామిలీ కర్నూల్ అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ జేరుబూతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్, పూర్ణ భావన ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, కానాజీగూడ ఇంద్రానగర్ శ్రీనివాస్ పద్మావతి కూడా రైట్ ఆన్సర్, హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్, గద్వాల్ జయన్న రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవి జయన్న గద్వాల్ నుంచి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఓకే, అండ్ నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్, అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, హాయ్ జ్యోతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి రైట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి రాంగ్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య రైట్ ఆన్సర్, అండ్ నాగర్కర్నూలు డిస్టిక్ నుండి కొల్లాపూర్ మసూమ్ బాబా రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ వేదాంత అనంతపూర్ జిల్లా అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, వేదాంతనా ఓకే, అండ్ హాయ్ అంటూ సంజయ్ సత్య 19 విలేజా గారపెంట అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, ఓకే, నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్, జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్, ముసాపేట నుండి నరేష్ మెర్సీ రోజా ఓకే రాంగ్ ఆన్సర్ అది, యాజ్ యూజువల్ గా నరేష్ గారు మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ వధు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు చిత్రాల గ్రామం నుండి చందంపేట, ఓకే, అండ్ రమ్య మెరుగు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెమా ఓకే రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఓకే రాజశేఖర్ రెడ్డి మెసేజ్ చేశారు కర్నూలు జిల్లా నుండి, అండ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, హౌ ఆర్ యూ జ్యోతి గారు అంట, నేను చాలా బాగున్నానండి థ్యాంక్ యూ సో మచ్, అండ్ సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్,
అండ్ నెక్స్ట్ మెసేజ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి కప్పు మల్లేషు జుకు అతెప్ప అంట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయపాలెం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో ఎన్ని మెసేజెస్ అండి బాబు, 100 మెసేజెస్ అనమాట, అలా సెంచురీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్స్ ఏ పంపించేశారు. ఏ సంవత్సరం ఏంటి అంటే 1919 మార్చ్ టు ఏప్రిల్, మార్చ్ నెలలో జరిగిందనమాట. సో అది మ్యాటర్. సో చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఈరోజు హాలిడే కదా, సో పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు మన సండే సందుల్లో. సో ఇప్పటికీ పాపం చాలా కష్టపడిపోయినట్టున్నారు. సో సినిమా క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. ఏంటి అంటే, ఇదే ప్రశ్నకు రిలేటెడ్గా ఇంకో ప్రశ్న కూడా ఉంది నా దగ్గర యాక్చువల్గా. సో చూద్దాం, ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా పేరు అని నేను అడుగుతాను. బట్ అది సినిమాలు ఎన్ని అని అడగాలి. యాక్చువల్గా అందరికీ ఆల్మోస్ట్ ఒక సినిమానే తెలిసి ఉంటుంది. అండ్ ప్రభాస్ ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాల పేర్లు ఏంటి ఎన్ని అనేది నాకు గెస్ట్ చేసి చెప్పండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని, ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి భువన చంద్ర గీతం వింటూ స్టేడియం టు విత్ భారతి FM 101.3.

विविध भारती FM 101.3 36 minutes 45 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ 80 మెసేజెస్ వచ్చేసినాయి అనమాట సినిమాకి సంబంధించిన ప్రశ్న కదా సో చూద్దాం ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఎక్కడి నుంచి పంపించారు ఎవరు అనేది ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే నేను ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి మూవీస్ గురించి అడిగాను కదా సో చూద్దాం ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు ఎస్ రైట్ ఆన్సర్ అండ్ అలాగే శ్రావణి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ నాగేంద్ర మండల జ్యోతి మండల నాగేంద్ర ఓకే దాదినేని చెన్నై కృష్ణాట మరియు జ్యోతి సో వెరైటీగా ఉన్న పేర్లన్నీ కూడా లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు ఒక మూవీ కరెక్ట్గా పంపించారు బట్ ఒకటి రాలేదు కదా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్ మూసాపేట నుండి నరేష్ రైట్ ఆన్సర్ రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు ఒకటి రైట్ ఆన్సర్ అండ్ కనకరావు పెడన్ నుండి మెసేజ్ చేశారు అందరూ ఒక్క మూవీనే చేశారు కదా ఓకే చూద్దాం ఇంకెవరెవరు పంపించారు పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ అండ్ చక్క క్లియర్ గా సాంగ్ కూడా మెన్షన్ చేశారు అనమాట అండ్ నెక్స్ట్ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు ఒక్కటే పంపించారు బట్ కంప్లీట్ ఆన్సర్ రాలేదు కే రవీంద్రారెడ్డి కూడా అంతే అండ్ అలాగే నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు నో ఇంకా ఉన్నాయి కదా అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్ కూడా సేమ్ అనమాట అండ్ నెక్స్ట్ చూద్దాం బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ అలాగే నెక్స్ట్ నాకు ఇది ఒక్కటే తెలుసు అంటూ మెసేజ్ చేశారు రామనంతపురం లావణ్య బట్ ఇంకొకటి కూడా ఉంది కదా నేను చెప్తాను అరగిట విలేజ్ వేదశ్రీ రాహుల్ శాంతి శేఖర్ రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మీరు కూడా ఒకే మూవీ పంపించారు ఇంకా మూవీ ఉంది నేను చెప్తాను అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ముంబై నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా ఒకటే ఆన్సర్ పంపించారు బట్ కాదు అండ్ కలమందులపాడు గ్రామం నుండి ఖాసీ ముత్తిజావలి కూడా అంతే బట్ ఇంకొక మూవీ చాలా మంది మిస్ అయ్యారనమాట అసలు ఆ మూవీ ఓ రేంజ్ లో సంచలనాన్ని క్రియేట్ చేసింది అండ్ సూపర్ డూపర్ డైలాగ్స్ ఉంటాయన్నమాట అందులో అసలు అండ్ నువ్వు వస్తావా ఆ ప్లేస్ లోకి అని కోటగారిని అడిగినప్పుడు ఉంటుంది వద్దు అని చెప్పి ప్లేస్ నుంచి ఉంటారు చూసారా ఉంటుంది అండ్ యాకూబ్ బాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ కొత్తగూడెం నుండి అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్ అండ్ రమ్య మెరుగ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మంగళగిరి నుండి నరసింహస్వామి రైట్ ఆన్సర్ అండ్ తల్లా విశ్వనాథరావు పెడన బ్రహ్మాపురం నుండి మెసేజ్ చేశారు ఒక్కటే మూవీ పంపించారు ఇంకో మూవీ కూడా ఉంది అండ్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి ఒక మూవీ కాదు కదా ఇంకోటి ఉంది కదా ఓకే అండ్ భాగ్యలక్ష్మి మెసేజ్ చేశారు కనకదుర్గ శ్రావణి విత్ సీను ధోనే కర్నూలు నుంచి అందరికీ ఒక్క మూవీ తెలుసు అనమాట ఇంకోటి తెలియదు కీర్తిక లిఖిత అశ్విని కుమార్ ఉమా మెసేజ్ చేశారు ఒకే మూవీని అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి మెసేజ్ చేశారు బసరకోడు గ్రామం అసలు రెండు రాంగ్ ఆన్సర్స్ అవి అందులో ఎక్కడుందండి ఆర్తి అగర్వాల్ డార్నింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లో ఆవిడ పేరు కాజల్ కదా ఓకే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుండి ఒకటి పంపించారు ఒకటే మెసేజ్ ఓకే అండ్ సంకీర్త సాయి అనంతపురం జిల్లా రైట్ ఆన్సర్ అండ్ తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ ఒకే మూవీ పంపించారు అండ్ గారపెంట సంజయ్ సత్య యా ఒకటి రైట్ ఆన్సర్ ఒకటి రాంగ్ ఆన్సర్ రాఘవేంద్రలో లేదు కదా అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి శ్రీవిద్య మెసేజ్ చేశారు ఒక మూవీ అండ్ అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి ఒక మూవీ అంటున్నారు కాదు కదా అండ్ కూరకుంద కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి ఒకే మూవీ మెసేజ్ చేశారు అండ్ ఉమ్మడి శెట్టి సుధాకర్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు ఒకటే అంటూ అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ విలేజ్ ఓకే కుమారి లక్ష్మీ వెంకటేష్ శ్రీనివాసులు
రామాన్ జమ్మ. ఓకే, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఓకే మూవీ, బట్ ఇంకోటి కూడా ఉందండి. అండ్ మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా ఓకే మూవీ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మసూం బాబా ఓకే, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. హంబాపురం గ్రామం నుండి కొప్పు మల్లేషు, జూకు ఆతెప్ప కూడా రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి శెట్టి శివ, మంగళగిరి అడవి యా రైట్ ఆన్సర్, రెండు కూడా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ షేక్ మస్తాన్, షేక్ ముబీన్ బీవీ నగర్ నెల్లూరు నుండి ఒకటి మూవీ పంపించారు, ప్రభాస్ ఫ్యాన్ అన్నారు. కాదు కదా, ఒకటి కాదు కదా. ఓకే, గౌతమ్ చౌడేపల్లి ప్రభాస్ కాదు, ఇంకో మూవీ కూడా ఉంది. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. అండ్ గడ్డం వంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, వన్ అంటూ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ లో లేదండి తను, నల్గొండ నుండి దమ్మోజ్ వెంకటాచార్య గారు, రాంగ్ ఆన్సర్ అది. గుంటూరు నుండి ఉమా మహేశ్వర రావు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సాంగ్ లిస్ట్ బాగుందండి, మంచి పాటలు వేస్తున్నారు, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది అయితే మీ పాటలతో కూల్ గా అయిపోతున్నా, మంచి పాటల సెలెక్షన్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పంపించింది ఒకటే మూవీ, ఇంకొక మూవీ కూడా ఉంది, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుండి ఒకటే మూవీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే స్వీడన్ ఓకే సింధు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన్న దేవి మా ఆన్సర్ అంటూ ఒకటే ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ, టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి ప్రభాస్ ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన సినిమాలు అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ మెసేజెస్ మాత్రం అవ్వట్లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే జరుబోదుల బుజయ్య గారు తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీను రాపూర్ నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారు జీకే ప్రశ్నలు పొన్నూరు మండలం చింతలపూర్ నుండి బోనాసి ఆదా మల్లేశ్వర్. ఇందాకంతా అవే అడిగాను మిమ్మల్ని, సో ఇంకా లాస్ట్కి వచ్చేసాం కాబట్టి సినిమా క్వశ్చన్కి వచ్చాం అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు, బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. సైనికపురి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు పావని, బృందావన పద్మశ్రీ శ్యామ్ చిరంజీవి పావని శశాంక్ శ్రీవత్స వీళ్ళందరూ కూడా అనమాట. ఓకే, రెండు కరెక్ట్గా పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర్రి నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి ఫణీంద్ర స్వామి సుబ్బయ్య రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఓకే, సూపర్ దాదా ఇన్ హిందీయా. ఓకే, రక్షిత లిఖిత అనురాధ బాలరాజు మారుతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు. ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకోటి కూడా ఉందమ్మా.

అండ్ రాయచూర్ ఎల్లప్ప యాదవ్ ఒక మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎన్జిఓ కాలనీ జి రెడ్డన్న మెసేజ్ చేశారు, కడప నుండి ఒకటే మూవీ అంటూ కాదు. అండ్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ దారిపోయిన సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి. అండ్ మంగళగిరి యశోద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ యనమల కుదురు నుంచి భార్గవరామ్, మోక్ష, శ్రీ, సత్య, రిచిక ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అంటే ఒకటే మెసేజ్ చేశారు, ఇంకొకటి కూడా ఉంది. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ నూనెపల్లి నుంచి రామయ్య అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గోపి పాతి బండ్ల మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు. ఓకే, ఇందాక నేను చదివాను కదండి, మీది కరెక్టే కదా. రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి బసరకోడు గ్రామం ఒకటే మూవీ పంపించారు. అండ్ అలాగే ఇంకొకటి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు అన్నమాట రామానందపురం నుండి. అండ్ టూ నల్లమ్మ పాపినేయపాలెం అంటూ మెసేజ్ చేశారు. అండ్ చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ జ్యోతి గారు అంటూ మెసేజ్ చేశారు ఎవరు. యా రైట్ ఆన్సర్ విజయవాడ నుండి కరుణ. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి కొండవీటి నుండి మెసేజ్ చేశారు ఒక మూవీ. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు ఒకటే మూవీ అంటూ. అండ్ అలాగే నెక్స్ట్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ జోగి శ్రీనివాసులు చిన్న గుడిపాడు గ్రామం పెద్ద దోర్నాల మండలం మార్కాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాటలు బాగున్నాయి సో అంటూ మెసేజ్ చేశారనమాట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులుట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జో మా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య టూ మూవీస్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు అనంతపూర్ నుండి. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే మీ పేర్లు చదివాను కదా, మళ్ళీ పంపించినట్టున్నారు. ఎందుకని నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ప్రభాస్, ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు అని అడిగాను కదా. ఒకటి అడవి రాముడు, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఛత్రపతి మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటుందన్నమాట వీళ్ళిద్దరికి, అది సూపర్ హిట్ సాంగ్. సో నేను ఇప్పుడు మీకోసం ఆ సాంగ్ అయితే ప్లే చేస్తాను. అండ్ దీని కంటిన్యూషన్ అడగాలనుంది కానీ టైం అయితే లేదనమాట. సో ఇక్కడికైతే మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం ఈనాటి సందడి సందడికైతే. మళ్ళీ ఇంకొక రోజు షోలో ఖచ్చితంగా మంచి ప్రశ్నలు మళ్ళీ బాగా సందడి చేద్దాం, మరిన్ని సినిమా కబుర్లు చెప్పుకుందాం, బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం, ధీరాలో కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బట్ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఛత్రపతి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ టూ సాంగ్స్ వస్తాయి. అలాగే అడవి రాముడి నుంచి కూడా ఒక సాంగ్ ప్లే చేస్తాను మీకోసం. ఛత్రపతిలో కళ్యాణ్ మలిక్ అండ్ స్మిత నిరంజన పండిట్ పాడినటువంటి పాట సునీతతో కలిసి. అండ్ చంద్రబోస్ గీతం ఇది. ఈ పాట మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సన్రైజ్. ఇందులో మనం ఫైనల్ గా వచ్చేసాం కదా, సో ఇంకొంచెం మెసేజెస్ పెండింగ్ ఉన్నాయి, ఒక నాలుగు అవి కూడా చూసేద్దాం. అడవి రాముడు అండ్ యా ఛత్రపతి కదా, మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి అక్షర కృప కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పట్లానే ఈ రోజు కూడా షో బాగుంది మాకు నచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంట, వచ్చేస్తాను ఒక 2-3 డేస్ గ్యాప్ లో. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈ రోజు మీ షో వాహ్వా అనిపించింది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి మెసేజ్ చేశారు, అండ్ ఈ రోజు ప్రోగ్రామ్ బాగుంది అయితే నేను పాల్గొనలేకపోయాను, రేడియో అందుబాటులో ఉంది కానీ సెల్ ఫోన్ లేనందువలన అంటూ మెసేజ్ చేశారు. అయ్యో శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ అగైన్ అండ్ అగైన్ యురేక మీరు కేక అంట, కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అడవిరాముడు అండ్ ఛత్రపతి అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. అండ్ అలాగే శ్రావణి ధోని నుంచి మెసేజ్ చేశారు, ఇందాక మీరు క్వశ్చన్స్ అడిగారా మిస్ అయినట్టున్నా అంట, అయ్యో

లేదు లేదు, అయిపోయింది క్వశ్చన్స్. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, అయ్యో అవునా అండి, ఛత్రపతిలో ఒక సాంగ్ కూడా కదా అడవిరావు. ఎస్. నెక్స్ట్ రాజోల నుండి జయన్న మెసేజ్ చేశారు, సందడి సందడి చాలా సూపర్ గా ఉంది, ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ. అండ్ వివి రెడ్డి శాస్త్రి గారు, పోటీవాడే కానీ మహా గట్టివాడట, ఎవరు అంత పొట్టి వాళ్ళు ఎవరున్నారు. అండ్ ఆల్ సాంగ్ సూపర్ 100% అంటూ గడ్డ మంకయ్య బండారపల్లి నెల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సో మరీ. ఇదండి సందడి సందడిలో అన్ని మెసేజెస్ అయితే నేను ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా కంప్లీట్ చేసేసాను. అండ్ 3:55:30 వచ్చేసింది వీబీ క్లాక్. అండ్ నేనైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ తోటి ఈనాటి సందడి సందడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అండ్ వివిధాలు కలుసుకుందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది కిల్లర్ మూవీ నుంచి. వింటూ స్టేడియో

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో వీరోచితంగా పోరాడి గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో ఈరోజు పరామర్శించారు. యుఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్తో ప్రధానమంత్రి వీడియో కాల్లో ఈరోజు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే స్వచ్చాంధ్ర రాష్ట స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. అన్నమయ్య జిల్లా మద్నపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. కరువునేలగా ఉన్న సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఈరోజు నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నివాళులర్పించారు. ఆయన బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీలో నిర్వహిస్తున్న 31వ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల అభివృద్ది, స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ప్రాంతీయ సదస్సుల ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నియామక పత్రాలు అందజేశారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్న కారణంగా పరిశ్రమ స్థాపన పెరుగుతోందని, యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటల వింటారు.

0: विविध भारती एफएम 101.3।
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీతా, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఫోర్ మినిట్స్ లో ఉంది. వివి గ్లోగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మనమైతే సక్సెస్ఫుల్ గా సందేశ్ అందరి ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు ఫ్రైడే హీరో స్పెషల్.

సో మరి మెగాస్టార్ పాటలు విందామా? సో చిరంజీవి గారు ఈ పాటలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మీకోసం ప్లే చేస్తాను 4 గంటల 50 నిమిషాల వరకు. ఫస్ట్ అయితే మీకోసం ఛాలెంజ్ చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యజానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా మెగాస్టార్ గారి పాటలు వింటున్నాం కదా. వినబోతున్న తర్వాతి పాట కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. ఫోర్ అవర్స్ 23:40 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా చిరంజీవి గారు నటించినటువంటి సినిమాల నుంచి పాటలు అయితే వింటున్నాం కదా. సో నెక్స్ట్ వినబోతున్న పాట మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

4 hours 32 minutes 52 seconds లో ఉంది వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ పసివాడి ప్రాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు కదా. రాక్షసుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. ఖైదీ నంబర్ 150 చిత్రానికి హరిహరన్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి శ్రీమణి గీతం వినబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో

विविध भारती एफएम 101.3। ఎస్ మీరింతవరకు వివిధ కార్యక్రమంలో హీరో స్పెషల్ గా చిరంజీవి గారు నటించినటువంటి పాటలు విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ రాజ్యజో సైనింగ్ అప్ ఫర్ టుడే షో. ఏంటి అంటే వెన్నెలా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? వెన్నెల ప్రోగ్రామ్ లో చేతంతో తెలుసుకుందాం ఈరోజు. నవ్వు నాలుగు విధాల చేటు అనే ఒక పాత సామెత ఉండేది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే నవ్వు 40 విధాల మేలు అంటున్నారు డాక్టర్స్. నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందట. అదెలాగంటే మనస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. రోజులో ఒకసారైనా నవ్వకపోవడం వల్ల చాలా రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్ గా ఉండే వాళ్లకు స్ట్రెస్ అంటే ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి త్వరగా దరిచేరుతాయట. వర్క్ స్ట్రెస్ లో పడి నవ్వడాన్ని చాలా మంది మర్చిపోయారు. ఇవాళ మన వర్క్ కూడా అలాగే ఉందండి. ఏదో ఆర్టిఫిషియల్ గా నవ్వేస్తూ ఉంటారు, ఏ హాయ్ హూ అని అందరికీ ఏదో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్లెజెంట్రీస్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళగానే, కానీ డీప్ ఇన్సైడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. వర్క్ అవుతుందా లేదా, అసలు ఇంకోటి చెప్పాలంటే ఆ వర్క్ పైన ఇంట్రెస్టే ఉండదు, కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? శాలరీ కోసం వెళ్ళాలి. అందరికీ ఏదో మనం హ్యాపీగా ఉన్నామన్న ఒక ప్రొజెక్షన్ చేయాలి అక్కడ. అది చేయకపోతే వీళ్ళేదో అయిపోయారన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది, వేరే వాళ్ళకు కలుగుతుంది. దానితో డబుల్ ఇంపాక్ట్ పడుతుందని ఉన్నా లేకున్నా గానీ ఏదో హ్యాపీగా ఉన్నామని ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది కేవలం ఆఫీస్ లో కాదు, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో మనం చూపిస్తూనే ఉన్నాం, వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నవ్వుతూ ఫోటోలు తీసుకుంటున్నారు, తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు, ఏది చేసే ఫోటోలు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఇమీడియట్ గా చూపిస్తున్నారు. అంటే సిసిసి లుక్ అంత టెన్షన్ అయిపోయింది, అంటే జీవితంలో లేని ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆర్టిఫిషియాలిటీ వచ్చింది. ఒక్కసారి కామ్ గా సాలిట్యూడ్ లో కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా మనకే తెలుస్తుంది. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు, అనారోగ్యాలకి నవ్వకపోవడం కూడా ఒక కారణం. బీపీ, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్, తలనొప్పి వంటి బోలెడు సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరమవుతాయని ఎంతో మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎన్నో రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. రోజుకి 10 నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి 20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీలో తేలింది. కానీ ఏం చేస్తున్నారు? నవ్వకుండా గోళీలు మింగుతున్నారు, టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు, ఏదో ఒకటి మింగేస్తే అయిపోతుంది, మళ్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్. అదొక సైకిల్ లాగా ఏర్పడింది. హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని లేదా ఒక మంచి కామెడీ షో చూస్తుంటూ ఫ్యామిలీ వాళ్ళతో ఉండే టైం కూడా లేదు. ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ కదా, అన్ని అక్కడ సోషల్ మీడియాలో చూపించేశాం కదా ఆర్టిఫిషియల్, ఎక్కడ మళ్ళీ రివీల్ అవుతుందో అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా ఏంటి మనం? వై డోంట్ యు బీ యువర్ సెల్ఫ్, వై డోంట్ యు లాఫ్? ప్రాబ్లం వస్తే వచ్చింది, దాన్ని అధిగమించండి. ఫ్రెండ్స్ తో కలిసి ట్రూత్ఫుల్ గా ఉంటే ఏమవుతుంది? హ్యాపీగా జీవించవచ్చు. నవ్వండి, నవ్వించండి. నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేస్తుంది. ఇకపోతే నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నవ్వుతామో ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ తేలిక పడుతుందో నిజంగా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైన శ్వాస వ్యాయామం. ఇట్స్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వి టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ వి రిలీజ్ దట్ బ్రీత్ అండ్ వి ఆల్సో రిలాక్స్ ద మజిల్స్. నవ్వుతూ ఉంటాం, ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఒక మజిల్స్ కి కూడా టెన్షన్ రిలీజ్ అయిపోతుంది, లైట్ అయిపోతాము. కాబట్టి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయండి. అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. ఈ మధ్య లేటెస్ట్ గా చాలా మంది ఏంటంటే ఏదో సీరియస్ గా ఫేస్ పెడతారు, అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మేము చాలా విఐపీస్, మమ్మల్ని చూసి అందరూ భయపడండి అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు అందరికీ. ఎందుకంత సీరియస్నెస్? దాంతో నష్టం ఎవరికి? మీకే కదా. అని అయినా మీకు ఆ ప్రొజెక్షన్ అవసరం ఎందుకు? నిజంగా మీలో వాల్యూ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా అని ఆలోచన మర్చిపోతారు. అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది, అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండే వాళ్ళు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందంటారు. ఇది నేను చెప్పే మాట కాదు, చాలా మటుకు సర్వేలో నిరూపించారు. కాబట్టి రోజుకి 10 నిమిషాలైనా నవ్వడానికి అలవాటు చేసుకోవడానికి. ఇంకా చేతనేదో వెన్నెల ప్రోగ్రామ్ లో నవ్వమన్నాడు, 10 నిమిషాలు నవ్వమన్నాడు అని అలారం పెట్టుకుని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 10 మినిట్స్ నవ్వకండి. పోయి నిజంగా చూసుకుంటే ఎంతసేపు నవ్వితే అంత మంచిది. మీరు నవ్వడం కాకుండా ఇతరులను కూడా నవ్వించండి.
నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తొస్తుందట. గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది.

మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 క్యాలరీస్ కరిగిపోతాయి. గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండోర్ఫిన్స్ విడుదలవుతాయి. నిత్యం నవ్వుతూ ఉండే వారికి జీర్ణశక్తి పెరుగుతుంది. దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ కెపాసిటీ. మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది. నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడనొప్పి సమస్య ఉండదు. మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్యౌషధం. హాయిగా నవ్వుకునే వారికి హై బీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు అందుకే నవ్వండి, నవ్వించండి. మనసారా నవ్వడానికి ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీరు నవ్వితే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. జీవితం అంటేనే సమస్యలు, ప్రాబ్లమ్స్, సఫరింగ్, పెయిన్ అని అంటూ ఉంటారు. కరెక్టే, అది సర్వసాధారణం. శారీరక మానసిక సమస్యలను నయం చేసేందుకు తరచూ వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న నవ్వు నవ్వితే మీరు కొన్ని అనారోగ్యాల నుంచి కోలుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి నిజంగా పెరుగుతుందండి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అంటే కార్టిజాల్ లాంటి ఏదైతే హార్మోన్స్ ఉంటాయి మనకు స్ట్రెస్ నిచ్చేవి, అవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్లీ ఇట్ ఇంప్రూవ్స్ ఆ హెల్త్. అదనంగా మీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు పెరుగుతాయి. నవ్వు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసారా నవ్వుతుండటం వల్ల హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ప్రాణాంతకం. అధిక ఒత్తిడి అనేక మానసిక శారీరక సమస్యలకు దారితీస్తుంది. డిప్రెషన్ మన ఓవరాల్ హెల్త్ ని కూడా ప్రభావితం చేస్తుంది. నవ్వు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దీనివల్ల మనసు, శరీరం రిఫ్రెష్డ్ గా ఉంటుంది. ఈ రోజుల్లో మనం క్యాలరీస్ ని తగ్గించుకోవడానికి అనేక వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నాం. క్యాలరీస్ ని బర్న్ చేయడానికి నవ్వు గొప్ప మార్గం. 10 నుంచి 15 నిమిషాల పాటు నిరంతరం నవ్వడం వల్ల 50 క్యాలరీస్ ఖర్చవుతాయి. ఇది మీకు తేలికపాటి వ్యాయామం అవుతుంది. హాయిగా నవ్వే వారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. డిప్రెషన్ లో ఉన్న వాళ్లకి లాఫింగ్ థెరపీ ట్రీట్మెంట్ చేయగా 70% వరకు సత్ఫలితాలున్నాయి. థైరాయిడ్, మైగ్రెయిన్, స్పాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా ఈ నవ్వే. అందుకే అంటారు, నవ్వండి, నవ్విస్తూ ఉండండి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఒకసారి చూసుకున్నారా, బాగా హ్యాపీగా రిలాక్స్డ్ గా లేచి అలా హ్యాపీ స్మైల్ ఇస్తూ ఈ డే ఎంత బాగుందో రిఫ్రెష్డ్ గా అన్నప్పుడు ఆ రోజంతా నిజంగా బాగుంటుంది. కానీ ఎన్నాళ్ళైంది అలా లేచి, లేవగానే మనం ఏదో బాధతో లేస్తాం. ఎందుకంటే ఆ డే అంతా మళ్ళా ఎలా గడుపుతాం, దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అసలైన జీవితాన్ని మర్చిపోతాం. ఇదొక సైక్లిక్ ప్యాటర్న్ అయిందండి. నిజంగా ప్లానింగ్ చేయాలి, కోఆర్డినేషన్, ఇవన్నీ చాలా ముఖ్యం. లైఫ్ ముందుకెళ్లాలంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అనుకుంటాం. కానీ దాంట్లో పడి అసలైనే మర్చిపోతున్నామేంటి? ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి లేదా సంపాదించడానికి నవ్వు అడ్డెందుకైంది? సో స్టార్ట్ యువర్ డే విత్ అ స్మైల్, స్లోలీ గెట్ ఇన్ టు లాఫ్టర్. మీరే చూస్తారు మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయో. With this wonderful information about the importance of laughter, this is Chetan signing off in today's Vanilla program. I'll get back to you in our next segment. Till then, have a great time. Bye. Mee salahalu soochanal kosam meeru call leda message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. My email ID, feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. గంటల 5 నిమిషాలకు వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారం.

కొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ తోటల యాజమాన్యం మరియు పద్ధతులు, ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 దార్శనిక భారత్ శీర్షికన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పణతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 10:20 ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ శీర్షికన ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారి సమర్పణతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం

సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు విందాం. మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. ఈరోజు మనం మహిళల్లో సాధారణంగా వచ్చే సమస్య హార్మోన్లు సమతుల్యంగా లేకపోవడం, అంటే బ్యాలెన్స్గా ఉండకపోవడం. మహిళల్లో హార్మోన్లు బ్యాలెన్స్గా ఉండాలి అంటే ఒక 5 రకాల అలవాట్లు పాటించాలి. ఆ 5 రకాల అలవాట్లు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా, ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. రెండవది పండ్లు, ఆకుకూరలు, ఇంకా ప్రోటీన్ ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. 8 వసంతాలు చిత్రం నుంచి.

0: మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వనితవాణి కార్యక్రమంలో మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకుందాం. మహిళల్లో హార్మోన్లు బ్యాలెన్స్గా అంటే సమతుల్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి, ఇంకా పండ్లు ఆకుకూరలు ప్రోటీన్ ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇంకా మూడవది, ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. ఇంకా నాలుగవది, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయాలి. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే చిత్రం నుంచి.

మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల్లో ఆరోగ్యంగా ఉండాలి అంటే తినవలసిన ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడ్లు, చేపలు, బీన్స్, గోధుమలు, రాగులు, జొన్నలు, పుచ్చగింజలు, ఇంకా గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, ఇటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంతేకాకుండా వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఇవి ఏర్పడకుండా రక్షిస్తాయి. అంతేకాకుండా గర్భాశయ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూస్తాయి. మహిళల కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. మనశంకర వరప్రసాద్ ఈ చిత్రం నుంచి.

మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకా ఈ గోధుమలు, రాగులు, పుచ్చగింజలు, పప్పులు అంటే అన్ని రకాలు తీసుకోవచ్చు. గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, చియా సీడ్స్ ఇవి కూడా తినొచ్చు. వీటి వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇంకా గర్భాశయాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఇవన్నీ మారుస్తాయి. ఇంకా మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. కాబట్టి మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కోడిగుడ్లు, బీన్స్, రాగులు, పుచ్చగింజలు, జొన్నలు ఇటువంటివి తింటూ ఉండాలి. వైట్ రైస్ తక్కువగా తినాలి. దీనికి బదులుగా బ్రౌన్ రైస్ లేదా ఓట్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వనితవాణిలో చివరిగా పాటను విందాం, పెద్ది చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతరంగం కార్యక్రమంలో జీకే ప్రశ్నలు, వాటి సమాధానాలతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మేం అడిగే జీకే ప్రశ్నలకు శ్రోతలకు సమాధానం తెలిసినట్లయితే 08 ఫోన్ నెంబర్ ద్వారా సమాధానాలు తెలిపి వాట్సాప్ ద్వారా తమ పేర్లను వినవచ్చు. మీరు పంపాల్సిన వాట్సాప్ ఫోన్ నెంబర్ 7901084415. ఫోన్ నెంబర్ మరొక్కసారి 7901084415. ఈరోజు అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ గురించి లోతుగా తెలుసుకునే విధంగా మనం జీకే ప్రశ్నలలో గాంధీ గారి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. యువతరంగం జీకే స్పెషల్లో మొట్టమొదటి జీకే ప్రశ్న, మహాత్మా గాంధీ ఏ రాష్ట్రంలో జన్మించారు? ప్రశ్న మరొక్కసారి, మహాత్మా గాంధీ ఏ రాష్ట్రంలో జన్మించారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలను పంపించవచ్చు. సమాధానాలు వచ్చేలోపు ఇప్పుడైతే మనం అభినేత్రి ఈ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట విందాం.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు, ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత వీరు రైట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజే, సక్కుబాయ్, సోనిక, హరికిషన్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిండిపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అదేవిధంగా సయ్యద్ జాకీర్ బాయ్, వంశీ కిషోర్, ఇస్మాయిల్, కాదర్ బాషా, ఎఫ్ఎంఎస్ సర్దార్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంకా కేదార్ వీరేష్ రాజోలు మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపినాథ్, ఇస్మాయిల్, మస్తాన్, లేడీ స్టైలర్ రాంబాబు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పోర్బందర్ సునీత, తాటిపర్తి విలేజ్ పొదలకూరు మండలం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామం గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్న మహాత్మా గాంధీ ఏ రాష్ట్రంలో జన్మించారు అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మహాత్మా గాంధీ గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్లో ఈయన జన్మించారు. అక్టోబర్ 2, 1869 కరమ్చంద్ గాంధీ అలాగే పుతలీభాయి దంపతులకు మహాత్మా గాంధీ జన్మించడం జరిగింది. యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమంలో మరొక జీకే ప్రశ్న మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు ఏమిటి? ప్రశ్న మరొక్కసారి మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు ఆన్సర్స్ తెలిసినట్లయితే 7901 08 4415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ పంపించవచ్చు. ఈ ఆన్సర్స్ వచ్చేలోపు మనమైతే మీరాయ్ ఈ చిత్రం నుంచి పాటను విందాం. ఈ పాట పాడినవారు శంకర్ మహదేవన్.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించిన వారి పేరు చదివే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మారాణి అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్.

0: రైట్ ఆన్ సార్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపనిపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మి చరితవ్య రేవంత్, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. ఇంకా పవన్ నెల్లూరు జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి, ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసు రెడ్డి, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, సునీత, తాటపర్తి గ్రామం పొదలకూరు మండలం నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంకా కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపించారు. నరేంద్ర రెడ్డి చిత్తూరు నుంచి, సాయి, పూజ, దిలీప్, అన్విత, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్, జాకీర్, కిషోర్, గోపినాథ్, ఇస్మాయిల్, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. కేదార్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా ఊటుకూరు నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, వీరు కరెక్ట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో అడిగిన రెండవ ప్రశ్న, మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు ఏమిటి అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు సత్యశోధన. ఇంగ్లీష్లో దీన్నే ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని అంటారు. ఈ గ్రంథాన్ని గాంధీజీ గారు గుజరాతీలో రాశారు. ఇది 1925 నుంచి 1929 వరకు నవజీవన్ అనే వారపత్రికలో సీరియల్గా, అంటే ధారావాహికగా ప్రచురితమైంది. ఇందులో ఆత్మకథలో ఆయన బాల్యం నుండి 1921 వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా ఈ ఆత్మకథ వివరిస్తుంది. యువతరంగం జీకే స్పెషల్లో మరొక జీకే ప్రశ్న ఏంటి అంటే, గాంధీజీని జాతిపిత అని మొదటిసారిగా సంబోధించింది ఎవరు? ప్రశ్న మరొక్కసారి, గాంధీజీని జాతిపిత అని మొదటిసారిగా సంబోధించింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ పంపించవచ్చు. యువతరంగం కార్యక్రమంలో ఆన్సర్స్ వచ్చేలోపు త్రిబులార్ ఈ చిత్రం నుంచి పాటను వినేద్దాం. ఈ పాట రాహుల్ సిప్లు గురించి పాడారు, అలాగే కాలభైరవ.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన 3వ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకర్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్ రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్. క్యాదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు రైట్ ఆన్సర్ పంపించారు. రాజేశ్వరమ్మ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా బానుముక్కల గ్రామం నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్, జాకీర్, కిషోర్, గోపినాథ్, ఇస్మాయిల్, మస్తాన్, లేడీస్ టలే రాంబాబు వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మీ, వడియంపేట అనంతపురం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసు రెడ్డి, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు వీరు రైట్ ఆన్సర్ పంపించారు. డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి.

వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువతరంగం జీకే స్పెషల్లో అడిగిన ప్రశ్న ఏంటి అంటే, గాంధీజీని జాతిపిత అని మొదటిసారిగా సంబోధించింది ఎవరు అని అడిగాను. ఈ ప్రశ్నకు సమాధానం, మహాత్మా గాంధీని జాతిపిత అని మొదటిసారిగా పిలిచింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈయన జూలై 6వ తేదీ 1944వ సంవత్సరంలో సింగపూర్ నుండి ప్రసారమైన ఆజాద్ హింద్ రేడియో ప్రసంగంలో సుభాష్ చంద్రబోస్ గాంధీజీ గారిని జాతిపిత అని మొదటిసారిగా పిలిచారు. యువతరంగం జీకే స్పెషల్లో చివరిగా ఇప్పుడైతే మరొక పాటను విందాం.

0: శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో జీకే ప్రశ్నలు, వాటి సమాధానాలతో పాటు కొన్ని సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మదనపల్లిలో ఈరోజు జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో 40,000 కోట్లు ప్రైవేట్

0: పెట్టుబడులు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలోని మొత్తం 10 జిల్లాల్లో 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ది చేస్తున్నామని, 6 లక్షల ఎకరాల్లో అదనంగా ఉద్యాన సాగు విస్తరించేలా కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: దేశంలోనే మైక్రో ఇరిగేషన్ పాలసీ తీసుకొచ్చాం, పంట కుంటలు, వాటర్ షెడ్ పథకాలు, చెక్ డ్యాములు, కంటూర్ ట్రెంచ్లు, అనేక కార్యక్రమాలు అమలు చేసి జల సంరక్షణ కోసం చర్యలు తీసుకున్నాం. అంద్రి నీవా ఫేజ్ 2, GNSS, వెలుగొండ ఫేజ్ 2, పేరూరు లిఫ్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, వేదావతి లిఫ్ట్, మల్లెమడుగు, బాలాజీ సాగర్ ప్రాజెక్టులు వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.
0: రాష్ట్రంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈరోజు జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని, యుద్ద సంక్షోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్ళాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డ్ చేతులు ఉండడం వల్ల.
0: రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మదనపల్లిలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాయలసీమ రైతులకు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత 2 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని, 62,000 ఎకరాల్లో 28,000 మంది రైతులకు లబ్ది చేకూరేలా ఉద్యాన పంటల సాగును విస్తరించామని తెలిపారు. 5,000 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని, నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేస్తూ రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆవరణలో అధునాతన క్రికెట్ స్టేడియం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్టేడియంను అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు, యువత క్రీడల్లో మరింత రాణించేందుకు వీలవుతుందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో చెత్త కుప్పలు లేకుండా చేసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, మరో 6 ప్లాంట్లను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరర్ధక ఆస్తులు లేదా వసూలు కాని రుణాల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్. 2018 సంవత్సరంలో ఎన్పీఏల సంక్షోభం తీవ్రస్థాయిలో 11.18% చేరడంతో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. ఫోర్ ఆర్స్ వ్యూహంగా పిలువబడే ఒక విధానం ద్వారా మొండి బకాయిలను గుర్తించడం, బ్యాంక్రప్టసీ కోడ్ ఐబీసీను ప్రవేశపెట్టడం, కొత్తగా మూలధనాన్ని అందివ్వడం, కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయడం వంటివి జరిగాయి. ఈ ప్రక్షాళన దేశ ఆర్థిక రంగ స్వరూపాన్ని దశాబ్దాలలోనే ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చింది. స్థూల నిరర్ధక ఆస్తులు 11.18% నుండి దశాబ్ద కాలంలోనే 1.80% తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాల నుండి రికార్డు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంగా మాట్లాడుతూ,
3: బ్యాంకింగ్ సెక్టర్ ఏక్ ప్రకార్ కా అర్థవ్యవస్థా కీ గ్రీడ్ హోతా హై. 2014 సే పెహలే ఫోన్ బ్యాంకింగ్ కా కాలఖండ్ థా. బ్యాంకింగ్ వ్యవస్థా కే సబ్ కర్తా ధర్తాఓ కో విశ్వాస్ మిల్ గయా. రిఫార్మ్ కీ ఆవశ్యకతా థీ, హిమ్మత్ కే సాథ్ రిఫార్మ్ కియే, పారదర్శీ వ్యవస్థా బనాయీ, ఢేర్ సారే బ్యాంకింగ్ రిఫార్మ్స్ హువే. और जो सरकारी बैंक दुर्बल हो चुकी थी, ठीक नहीं चल पा, उसको हमने बड़ी बैंक के साथ मर्जर कर दिया. अब उस बीमारी से बैंकों को मुक्ति मिली और बैंकिंग का जब स्वास्थ्य सुधरा तो लेन देन का कारोबार भी उनका बढ़ा, लोगों को पैसे मिलने लगे.
0: గాంధీజీ చూపిన సత్యం శాంతి అహింస మార్గాలు ఆచరణీయమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి మంత్రి ఈరోజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం సాధించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి సామరస్యాల పరిరక్షణకు యువత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం కొత్త దిశలో పయనిస్తోందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం గత నెల 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ 15,229.40 కోట్ల రూపాయల రుణ పంపిణీ, 82,639.56 కోట్ల రూపాయల రుణ నిల్వతో దేశంలోనే ముందంజలో నిలిచిందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలు తాత్కాలిక సహాయంగా మాత్రమే కాకుండా కుటుంబాల ఆదాయ అభివృద్దికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శూయంతాం.

0: www.newsonair.in/gov.in इत्यत्र अथ न्यूज और एआईआर चलदूरभाषीय तंत्रांश अपि उपलब्धो भविष्यति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल अमेरिका देशस्य मिल्वोकी नगरे आयोजितस्य G20 व्यापार मंत्रिणां सम्मेलने फ्रांस कनाडा सऊदी अरब दक्षिण कोरिया देशानां स्वसमकक्षैः सह द्विपक्षीय वार्ताः अकरोत्। चर्चायाः मुख्य विषयः संबंधितैः देशैः सह द्विपक्षीय व्यापार संबंधानां सुदृढीकरणम् आसीत्। फ्रांस देशस्य विदेश व्यापार विषयक प्रतिनिधि मंत्रिणा निकोलस फोरिसियस इत्यनेन सह गोयलः व्यापार निवेश संबंधानां विस्तारस्य उपायान् भारत यूरोपीय संघस्य मुक्त व्यापार संधेः शीघ्र संपादनस्य उपायान् विनिर्माणं यूपीआई एकीकरणं संयुक्त नवाचार उपक्रमाः च इत्यादिषु क्षेत्रेषु सहयोगस्य घनतां चर्चितवान्। श्रीगोयलः कनाडादेशस्य अन्ताराष्ट्रिय व्यापार मन्त्रिणा मनिन्दर सिन्धु इत्यनेन सह अपि सफलं संवादं कृतवान्। उभौ मन्त्रिणौ भारत कनाडा व्यापक आर्थिक संधेः शीघ्र संपादनाय स्वप्रतिबद्धतां पुनः दृढीकृतवन्तौ। मार्च मासे प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना कनाडादेशस्य प्रधानमन्त्रिणा मार्के कानी इत्यनेन च आरब्धः अयं प्रकल्पः 30+2000 द्वयोः देशयोः द्विपक्षीय व्यापारं 500 अर्बुद अमेरिकी डॉलर पर्यन्तं नेतुम् उद्दिश्यते। संयुक्तराष्ट्रसंघेन भारतस्य 87.1 लाख कोटि रूप्यकाणां हरितोर्जसः तृतीयचरणस्य अनुमोदनस्य स्वागतं कृतम्। विद्युज्जाल सुदृढीकरणम् ऊर्जा संचयन योजना च देशस्य अर्थव्यवस्थायै महत्वपूर्णं लाभं प्रदास्यतः। संयुक्तराष्ट्रसंघस्य जलवायु परिवर्तन विषय कार्यकारी सचिवः साइमन स्टील इत्यसौ अवदत् यत् एषः उपक्रमः भारतं वर्धमानस्य नवीकरणीयोर्जसा सामर्थ्यस्य उपयोगे वर्धमानं विद्युत् आवश्यकतानां पूर्तौ च सौरोर्जसा क्षेत्रे वैश्विक नेतृत्वस्य स्थितेः अधिकं सुदृढीकरणे साहाय्यं करिष्यति। ऋतुविभागेन अद्य अरुणाचल प्रदेशे प्रचंड वृष्टेः पूर्वानुमानं कृतम्। उक्तं यत् आगामिषु 24 होरासु पंजाब हरियाणा राजस्थान उत्तर प्रदेश राज्यानां केषुचित् भागेषु गुजरातस्य मध्यप्रदेशस्य च अधिकांश भागेषु दक्षिण पश्चिम प्राविड निवृत्त्यर्थं स्थितेः अनुकूला अस्ति। एशियन गेम्स इति क्रीडा महाकुंभे अद्य भारतीय मुष्टामुष्टि क्रीडकैः मल्लस्पर्धिभिः धनुर्धरैः च 6 स्वर्णपदकानि विजितानि। 16 स्वर्णपदकानि समेत्य 67 पदकैः भारतं 5 तालिकायां पदकतालिकायां पञ्चमे स्थाने विद्यते। इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम సమయం 6:30 ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా విందాం సముద్ర తీర కథలు శీర్షికన రమ్మ దొరికింది రమ్మని పిలిచింది అనే కథ. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా సముద్ర తీరానికి దగ్గరగా సముద్రాన్నే తమ తల్లిగా తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం

0: చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు రమ్ము దొరికింది, రమ్మని పిలిచింది.

ఆ రోజు సాయంత్రం 4 గంటలప్పుడు రొయ్యలపాలెం ఆడవాళ్లు తీరం వెంబడి బుట్టలు పట్టుకుని నిలబడి ఉన్నారు. సముద్రం అలల మీదుగా దూరంగా చూసినా వారికి ఒక్క పడవ కూడా కనిపించటం లేదు. ఆలస్యమైందంటే దానికి 2 అర్థాలు. చేపలు బాగా పడక ఇంకా వేటాడుతూ ఉండొచ్చు, లేదా చేపలు ఎక్కువగా పడి పడవలు ఆ బరువుకు భారంగా నిదానంగా వస్తూ ఉండొచ్చు. దూరంగా తీరం మీద ఇసుక దిబ్బల వెనక నక్కలు కూర్చొని ఉన్నాయి నిశ్శబ్దంగా. ఆకాశంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న పక్షుల నీడలు పలుచగా క్రింద ఇసుక మీద పడుతున్నాయి. మనుషులతో పాటు జంతువులు పక్షులు కూడా ఈ పడవల కోసమే ఎదురుచూస్తున్నాయి. నిజానికి ఆ రోజు అందరికీ చేపలు బాగా పడ్డాయి. పడవలు నిండి పైకి ఉబికి ఉన్నాయి చేపల గుట్టలు. అవి ఎగిరిపోకుండా జారిపోకుండా వాటి మీద వలలను నిండుగా కప్పి వాటి అంచుల్ని పడవ లోపలి వైపుకు దోపారు. అందరి ముఖాల్లోనూ ఆనందం తొణికిసలాడుతూ ఉంది. ఆంజనేయులు పడవలో చుక్కల చేపలు, నారాయణ పడవలో తాటాకు చేపలు, పర్వతాలు పడవలో కరవాడు చేపలు, చెంచయ్య పడవలో రొయ్యలు, గోవిందయ్య పడవలో వంజరం చేపలు ఎక్కువగా పడి ఉన్నాయి. ఆ రోజు 2 పాళాల వారికి పండగే పండగ. చేపల్ని ఇండ్లలో కుప్పల తప్పలుగా పోసుకున్నారు. పడవల్లో నుంచి చేపల్ని ఇళ్లకు చేరుస్తూ పిల్ల పెద్దకు చీకటి పడేంత వరకు ఇదే పని. వేటాడలేని ముసలివాళ్లు చిన్న చిన్న గిన్నెలు తీసుకురాగా వాళ్లకు కూరకు వండుకోను ఉచితంగా వాటి నిండుగా చేపలు పెట్టారు. ఈ ముసలివాళ్లు అంతా 80 ఏళ్లు దాటిన వారే. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుపోగా వాళ్ల పిల్లలకు కూడా పెళ్లిళ్ళయి ప్రత్యేక గుడిసెల్లో జీవిస్తున్నారు. ముసలివాళ్లైన ఈ స్త్రీ పురుషులు యువకులైన బెస్తవాళ్లు పట్టిన చేపలు ఉప్పులో ఊరవేసి ఇసుకలో ఎండబెట్టినప్పుడు కాపలాగా ఉంటారు. ఈ ముసలివాళ్లు ఒకరికొకరు అయిన వాళ్లే. వాళ్లకు ఆహారానికి కొదవలేదు. ఎవరు ఎవరినీ కాదనరు. వాళ్లకు ఆహారానికి చింతలేదు. తమ యవ్వనపు రోజుల్లో చేసిన సాహసోపేతమైన కార్యాలను తలుచుకుంటూ గుడిసెలో ఆనందంగా ఉంటారు ముసలిది ముసలివాడు. మత్స్యకారులను వెతుక్కుంటూ వచ్చినట్లు తమ వలల్లో పడ్డ ఈ చేపలు దొరికే ఉధృతి 4 రోజుల పాటు సాగింది. అందరికీ ఆనందం. ఎవడి కొంప చూసినా చేపలతో నిండిపోయి ఉంది. వాటిని ఇసుకతో తోమడం, ఉప్పులో ఊరవేయటం, తరువాత వాటిని ఇసుకలో ఎండపెట్టడం, బయట నుంచి కుక్కలు నక్కలు రాకుండా ఆకాశంలోని పక్షులు ఎత్తుకుపోకుండా ఇళ్లలోని పిల్లల్ని కాపలా పెట్టడం, ఇలా అందరికీ ఈ పనులతో తీరిక లేకుండా పోయింది.

0: తరువాత సీజను మారిపోయింది. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చేసింది పరిస్థితి. అలసిపోయిన అందరికీ కొంత విశ్రాంతిగా ఉంది. ఈ ఒడిదుడుకులు చేపలు పట్టేవారికి ఎప్పుడూ ఉండేవే. ఆ రోజు పల్లెలో చివరి గుడిసెలో పడుకొని నిద్రపోతున్న సీనయ్యను ఆ రాత్రి చుక్క పడవగానే లేపారు కొడుకులు. నిద్రలో ఉన్న సీనయ్య,
1: ఒరే ఇయాల నాకేందో పాలు మాలిగ్గా ఉండాదిరా, రాలేనా, మీరెళ్ళండి, నేను బాగా నిద్రపోవాలి ఇయాల
0: అన్నాడు సీనయ్య. ఎప్పుడు అనని తండ్రి ఇలా అనేసరికి కొంత సానుభూతితో,
1: పోన్లే ఇయాలంతా నిద్రపోనిద్దాం, ఈ మధ్యనే కదా అయ్యా ఇంట్లో పుట్టెడు చేపలు తెచ్చా పోశాడు అనుకుని ముగ్గురు కొడుకులు తమ పడవ దగ్గరకు

చేరుకున్నారు. నా పిల్లోళ్ళ సొరసేపల్లంటోళ్ళ, దేనికి వెనక్కి దగ్గర, గర్వంగా అనుకున్నాడు సీనయ్య. ఏమయ్యా, నువ్వు ఏటకి ఎందుకు ఎగనాం పెట్టినావో నాకు తెలుసు. రంగమ్మ కాడ టెంకాయ కళ్ళు తాగి ఊరేగడానికే కదా అంది మంగమ్మ. కాదే, నీ మీదొట్ట ఒళ్ళంతా సలపరంగా ఉంటే పాలు మాలి ఉండిపోయానే, దానింటికెళ్ళి తాగడానికే నాకేం కర్మ చెప్ప. మన టెంకాయ చెట్లకు కట్టిన కుండల నిండా కళ్ళు ఊరే ఉండాయి కదా అన్నాడు సీనయ్య. ఒట్లకేయంగానే ఇంకా మనమా టెంకాయ చెట్ల కళ్ళు ఉంచామా ఏందే, ఎప్పుడో తాగేసుండవు. నేనా ఇప్పుడే చెప్తుండా, నేనా రూపాయి ఇయ్యను బయటోళ్ళెళ్ళకెళ్ళా తాగడానికే అంది మంగమ్మ. నువ్వా డబ్బులు ఇస్తేనే తాగుతానే, నువ్వే చెబుతుంటావు కదా బెస్తవాళ్లకో టెంకాయ కళ్ళు ఒంటికి శానా మంచిదనే, ఏడి తగ్గిస్తుందనే. అందుకే మన కారు లేకపోతే రంగమ్మకు రూపాయి ఇచ్చే ఒక ముంత కళ్ళు తాగుతానే, బాగా నిద్రపోతే మాపటేళ్లకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయే, రాత్రికే బాగా విశ్రాంతి తీసుకునే రేపు ఏకమనే చేపలాటికెళ్తానే అన్నాడు సీనయ్య. నువ్వా ఇయ్యాల తాగడానికే ఇయ్యలేదు, చేతికి రూపాయి కూడా ఇయ్యను, మాటంటే మాటే నేను. నీ మాటినే నీకు లొంగే, ఈరోజు రూపాయి ఇస్తే రేపు 2 రూపాయలు అడుగుతావు. పెళ్లికెదిగిన పెళ్ళుండాది, పెళ్లి చేయాల్సిన కొడుకులుండారు, డబ్బుల వృధాగా ఖర్చు పెట్టడం నాకిష్టంలే అంటూ మంగమ్మ ఎండుసేపల బుట్ట నెత్తిన పెట్టుకుని ఆ వేకువన బయలుదేరి వెళ్ళిపోయింది. ఏ ఆటాడినా నువ్వు డబ్బులిస్తేనే కదే అని మౌనంగా ఉండిపోయాడు సీనయ్య. తాటాకు చూరుల్లో పెళ్ళాం దాచిన డబ్బులు వెతకాలనుకున్నాడు, కానీ అంతలోనే భయపడిపోయాడు. దానికే లెక్క తగ్గిందంటే నా గొంతు కొరికే రకతం తాగద్ది, ఎండబడే రంగం ఇంటికెళ్ళా దాని కాళ్ళు పట్టుకునైనా సరే ముంతకళ్ళు తాగాల అనుకున్నాడు సీనయ్య. బెస్తవాళ్ళు తమ ఇంటి చుట్టూ ఉన్న టెంకాయ చెట్లలో తమ కోసం ఆకుల మొదట్లో మోములకు కత్తితో కోసి సున్నం పెట్టి కళ్ళు కుండలు కడతారు. అవి తమ కుటుంబ సభ్యుల కోసమే. చేపలు వేటాడి వచ్చి అలసి సొలసిన వాళ్ళు ఆ సాయంత్రం కళ్ళు తాగి తేరుకుంటారు. కొందరు ఓపికున్న యువకులు అశేషంగా తమ పల్లె చుట్టూ పెరిగిన ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన టెంకాయ చెట్లకు కూడా కళ్ళు గీసి తాగినంత తాగి మిగతాది రంగమ్మకు అమ్ముకుంటారు. రంగమ్మ ముంత 0.5 రూపాయి లెక్కన వాళ్ల దగ్గర కొంటుంది, 1 రూపాయి లెక్కన బయట వాళ్లకు అమ్ముకుంటుంది. సాధారణంగా బెస్తల కుటుంబాలలో సముద్రంలో వేటాడి చేపలు తేవటం మగవాళ్ల పని. ఆ చేపల్ని ఉప్పులో ఊరేసి ఎండబెట్టి ఆ ఎండు చేపల్ని అమ్మి వచ్చిన డబ్బును జాగ్రత్త పరిచి కుటుంబాన్ని నడపడం ఆడవాళ్ల పని. పెళ్ళాం మంగమ్మ కాళ్ళు పట్టుకునైనా ఒక ముంత కళ్ళుకు 1 రూపాయి డబ్బు తీసుకుందామనుకున్న సీనయ్య పెళ్ళాం తిట్లకు పిచ్చి పట్టినట్లు దుప్పటి గిరాటేసి లేచి కూర్చున్నాడు. ఓసే, నీ నస భరించే కంటే ఆ సముద్రం మీదనే సావడం మేలు, నేను కూడా పిల్లలతో ఏటకెళ్తా అంటూ లేచి కూర్చుని గొణుక్కుంటూ దుప్పటిని తలమీదకు లాగి చుట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు సీనయ్య. సీనయ్య వచ్చేసరికి పడవలన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇక లాభం లేదని కొంత వెనక్కి నడిచి ఇసుక తడి తగలని చోట వెళ్ళకిలా పడుకొని నిద్రపోయాడు.

అలా నిద్రపోయిన సీనయ్యకు మెలకువ వచ్చేసరికి తెలతెలవారుతూ ఉంది. లేచి దుప్పటి కప్పుకొని తీరం వెంట నడవసాగాడు. పరధ్యానంగా అలా నడుస్తున్న సీనయ్యకు కాలికి ఏదో తగిలేసరికి ఆగిపోయాడు. క్రిందికి చూసిన అతనికి కళ్ళు మెరిశాయి. మూరెడు పొడుకున తెల్లగా ఉన్న స్టీలు సీసా ఒకటి అలల ఒరవడికి గట్టుకు కొట్టుకురావడం, మళ్లీ అలలు లోపలికి పోయినప్పుడు వాటితో పాటు నీటిలోకి పోవడం జరుగుతూ ఉంది. మళ్లీ అది అలల వెంట ఒడ్డుకు రాగానే తక్కున సీసాను పట్టుకున్నాడు సీనయ్య. అది మూరెడు పొడుకున్న సీలు వేసిన స్టీలు సీసా. దాన్ని పట్టుకొని రెండు వైపులా తిప్పిచూశాడు. ఎక్కడా మూతి లేదు. రెండు వైపులా సీలు వేయబడి ఉంది. తీయటానికి వీలు కాలేదు. చివరకు పళ్ళు కూడా ఉపయోగించాడు. పళ్ళ నొప్పులు పుట్టాయి కానీ సీలు ఊడిరాలేదు. సీనయ్య ఆనందం అంతా ఇంత కాదు.

స్టీమర్లో వెళ్లే తెల్లదొరలు తమ చలి కాచుకోవడానికి రమ్ము వాడతారని విని ఉన్నాడు. ఇది అదే అయ్యుంటుందని అతని ఆనందం. ఈరోజు తన పంట పండింది అనుకున్నాడు సీనయ్య. తీరంలోకి ఏది కొట్టుకొచ్చినా ఎవరు చూసినా ఆ వస్తువును పెదకాపుకు చేర్చాలా, చేర్చలేని వస్తువైతే వెంటనే పెదకాపుకు తెలియచేయాలా. అయితే ఈ మందు సీసా సంగతి పెదకాపుకు చెప్పకూడదనుకున్నాడు సీనయ్య. తనలో తనే, నేనొక్కటే కడుపు నిండా తాగాల, మిగిలితే రేపు కూడా తాగుతా, అంతేగానే ఇంకో మడిసికే తెలియనిచ్చేదిలే అనుకున్నాడు సీనయ్య. తీరం వెంట తిరిగి వస్తున్న సీనయ్య కొద్ది దూరంలో పెదకాపు, అతని వెంట మరో ఇద్దరు మనుషులు రావడం కనిపించింది. ఇదే పెదకాపు కంటపడితే ఇంకేమైనా ఉందా, ఒక్క సుక్క కూడా నాకు దక్కదు అనుకుంటూ సీసాను సంకలో దుప్పటి క్రింద దాచాడు. సీనయ్య నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఇంతలో అతన్ని సమీపించిన పెదకాపు, ఏందిరా అట దిగులుగా ఉండావా, ఇయాల సేపలేటకి పోలేదే, ఏం జరుగుండదిరా అని పరామర్శించాడు. ఎందుకో నిన్నటి నుంచే ఎడం భుజం నొప్పిగా ఉండాది పెదకాపు అన్నాడు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలు అనుకుంటూ, మా ఇంట్లో యాపనుండాది, తీసుకెళ్ళా రాయి తగ్గుతాది అన్నాడు పెదకాపు. మా ఇంట్లో కూడా ఉండాది పెదకాపు, ఇంటికెళ్ళి రాస్తానులే అన్నాడు సీనయ్య ముందుకు నడుస్తూ. మహాసముద్రంలో పయనించే ప్రయాణికుల ఓడలు చాలా విలాసవంతమైనవి. అన్ని సౌకర్యాలు గల మేలైన ఓడలు. ఒక పెద్ద హోటలు లాగా ఉంటుంది. లోపల రెస్టారెంట్లు, లాన్లు, ఆడుకునే కోర్టులు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్సు, సినిమా హాళ్ళు, బాల్ రూమ్ స్టేజ్లు, బీరు, బ్రాంది, రమ్ము లాంటి ద్రవాల నిండిన సీసాలు కలిగిన బార్లు ఉంటాయి. డెక్కు మీద కూర్చొని త్రాగుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో మత్తు పానీయాలు నిండిన సీసాలను ప్రయాణికులు సముద్రంలో వేస్తుంటారు. లోపల నీటితో తెరులుతున్న సముద్రం తనలో ఏదీ ఉంచుకోదు కాబట్టి వీటిని ఏదో ఒక తీరానికి నెట్టివేయడం కద్దు. ఇవన్నీ రామిరెడ్డి ఏవో సందర్భంలో చెప్పిన మాటలు సీనయ్యకు గుర్తొచ్చాయి. అంతేగాక సీనయ్యకు రామిరెడ్డి చెప్పిన సముద్రంలో మునిగిన టైటానిక్ గురించి కూడా గుర్తొచ్చింది. అది చాలా పెద్ద ఓడని, అందులో సకల సదుపాయాలు ఉన్నాయని, అది సముద్రంలో నీట మునిగి ఉన్న కొండ శిఖరానికి ఢీకొని రెండుగా విరిగిపోయిందని, అది మునిగి అందరూ చనిపోయారని కూడా చెప్పాడు. గాలి కొట్టిన రబ్బరు ట్యూబ్ పట్టుకొని ఒక్క ఆడమనిషి మాత్రమే బ్రతికి బయటపడిందని, జరిగిన విషయాన్ని అందరికీ చెప్పిందని, దాన్ని ఇంగ్లీషులో టైటానిక్ అనే పేరుతో సినిమా తీశారని, ఆ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయి విజయం సాధించిందని, ఈ షిప్పులో ప్రయాణికులు తమకు కేటాయించబడిన రూముల్లో ఉంటూ మంచి ఆహారం, బ్రాందీ, బీరులు తాగుతూ విలాసవంతంగా జీవించారని, చివరకు కళాకారులు కూడా తమ వాయిద్యాలు వాయిస్తూ విషాద గీతాలు పాడుతూనే సముద్రం పాలయ్యారని కూడా చెప్పాడు. మడుసులా ఎట్టన్నా పోనే, దాంట్లో ఉన్న ఇస్కే, బాంది, రమ్మో సీసాలో ఇయ్యాల దొరికినట్టు నాకు గనక దొరికింటేనా ఎంతకాలం తాగేటోన్నో అనుకుంటూ తెగ బాధపడిపోయాడు సీనయ్య. ఇంటికొచ్చిన సీనయ్య నేరుగా ఎండు చేపలు నిల్వ చేసే తమ చుట్టుగుడిస దగ్గరకు వెళ్ళాడు. దీని సంగతే మధ్యాహ్నం చూద్దాంలే, అప్పుడైతే బయట ఎవ్వరూ తిరగరు అనుకుని గుడిసె తడిక తీసి లోపలికి వెళ్ళి సంకలో ఉన్న సీసాను జాగ్రత్తగా చేపల గుట్టలో దాచాడు. తరువాత బయటకు వచ్చి ఎప్పట్లా గుడిసె తడిక మూశాడు. ఇంటికొచ్చి పళ్ళు తోముకొని కూతురు తాబేలు చిప్ప నిండా గంజికూడిపోయిగా కాల్చిన ఎండు చేపను నంచుకుంటూ కడుపు నిండా తిన్నాడు సీనయ్య. తరువాత నట్టింట్లో చేప పరుచుకుని నిద్రపోయాడు. నిద్రలో ఒకటే కలలు, తనకు దొరికిన రమ్ము సీసా రా రమ్మని పిలుస్తున్నట్లు, తను వెళ్ళి దాని మూత తీసి నోట్లో పోసుకున్నట్లు, దాని రుచికి తను స్వర్గంలోకి వెళ్ళినట్లు, తన చుట్టూ బెస్తవాళ్లంతా చేరి, ఒరే ఒరే ఒక్క బొట్టు మా నోట్లో వేయరా, ఒక్కటంటే ఒక్క బొట్టురా అని బ్రతిమాలినట్లు, తను తిరస్కరించినట్టు, ఒరే సీనయ్య బయటికి రారా అని పిలుపు వినబడేసరికి మెలకువ వచ్చింది సీనయ్యకు. విసుక్కుంటూ బయటికి వచ్చాడు సీనయ్య. 80 ఏళ్ల సుబ్బరామయ్య తాత సీసా పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఓరేయ్ పెదకాపో, సేపు సమురు, నీకిచ్చి రమ్మనే పంపుండాడురా అంటూ

చేతిలోని సీసా ఇచ్చాడు. లోపలికి పిలిస్తే ఇంకా వదలడని సీసా తీసుకుపోయి ఖాళీ సీసాలో కొంత చమురు పోసుకుని తిరిగి సీసా తెచ్చిచ్చాడు. తాత, ఎండలో వస్తుండావు కదా, ఇందా ఈ చేప తీసుకెళ్ళా, కాల్చుకొని తినో అంటూ లోపల నుంచి తెచ్చిన ఎండు కరవాడు చేపను సీసాతో పాటు ఇచ్చాడు సీనయ్య. వస్తాంద్రా మనవడా అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు తాత. అమ్మా, మీ అమ్మ ఎండు చేపలు ఏరా బుట్టకెత్తమంది, నేను ఆ పని మీద పోతుండా అంటూ సంగటి చేస్తున్న పదేళ్ల కూతురికి చెప్పి ఎండు చేపల గుడిసెకేసి బయలుదేరాడు సీనయ్య. గుడిసె దగ్గరకు వచ్చి తాడు విప్పి తడిక తీశాడు. లోపల తడిక కూడా వేసుకున్నాడు. అది ఊరికి చివరి గుడిసె కనుక ఆ వైపు జనం తిరగటం లేదు. చేపల గుట్టలోకి చేయి పోనించి బాటిలు బయటకు తీశాడు సీనయ్య. మూలనున్న కత్తి తీసుకుని దాని మూతను కోయసాగాడు. ఎంత కోసినా గీత పడుతుందే తప్ప మూత ఊడిరావటం లేదు. ఇక లాభం లేదని ఇంటికొచ్చి ఇంటి ముందు పచ్చడి నూరుకునే బండను భుజం మీద పెట్టుకుని గుడిసెలోకి తెచ్చాడు. దాని కింద పెట్టి దానికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. సీసాను ఒకవైపు రాయి మీద పెట్టి రెండు చేతులతో రుద్దసాగాడు. ఆ రాపిడికి బండ మీద నిప్పులు రేగుతున్నాయి తప్ప మూత ఊడిరాలేదు. దినమ్మా, ఇదెక్కడ తప్పించుకుంటాదే, మూతోడగానే సప్పున సీసాను తిరగతిప్పాలా, రమ్మో సుక్క కూడా కింద పడకూడదు అనుకున్నాడు సీనయ్య. ఎంత రుద్దినా ప్రయోజనం కనిపించడం లేదు. రాత్రుల్లో భార్య ప్రేమ ఎక్కువైనప్పుడు తనను కవ్వించి అనే మాట గుర్తుకు వచ్చింది. వెంటనే బాటిల్ను ఇంకా గట్టిగా రుద్దుతూ ఎగతాళిగా తొందర పడకు సుందరవదనా అంటూ వెక్కిరించసాగాడు. అప్పుడు జరిగిందా సంఘటన, బ్రహ్మాండమైన శబ్దంతో ఢామ్ అంటూ పేలింది. అతని చేతిలోని సీసా మంటలు రేపుతూ అతని చేతులు రక్తసిక్తం చేసింది. చెవిని రాసుకుంటూ గుడిసె పైకప్పును చీల్చుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అది సృష్టించిన భయంకర శబ్దానికి రొయ్యలపాలెం ఉలిక్కిపడింది. దాంతోపాటు సీనయ్య గుడిసె పైనుంచి మంటలు రేగడంతో జనమంతా అటువైపు పరిగెత్తారు. రక్తసిక్తమైన దేహంతో భయంకరంగా అరుస్తున్న సీనయ్యను అంతా కలిసి గుడిసె బయటకు లాగారు. కేకలు పెట్టి అరుస్తున్న సీనయ్యను కొందరు గుడ్డటోలీలో వేసుకుని సీతమ్మ తోటవైపు పరుగులు పెడితే మరికొందరు గుడిసె మంటల్ని ఆర్పేందుకు ఇసుక చల్లే పనిలో పడ్డారు. రామిరెడ్డి సీనయ్యకు ప్రథమ చికిత్స చేసి తెగిపోయిన చెవిని, గాయాలైన చేతుల్ని డెటాల్ ముంచిన దూదితో శుభ్రంగా తుడిచి తరువాత టించర్ వేసి కట్లు కట్టాడు. రెండు రకాలైన యాంటీసెప్టిక్ ఇంజెక్షన్లు కూడా ఇచ్చాడు. సీనయ్య మత్తులో మునిగిపోయాడు. ఇదే చుట్టా బీడీతో జరిగిన మామూలు అగ్ని ప్రమాదం కాదు, ఇదేదో పెద్ద పేలుడు, ఎలా జరిగుండదే ప్రశ్నించాడు రామిరెడ్డి. ఎవ్వరూ కారణం చెప్పలేకపోయారు. సీనయ్యకో సాయంత్రానికే స్పృహ వస్తుంది, నేనడిగా తెలుసుకుంటాలే, ఇక మీరందరూ మీ ఇళ్ళకెళ్ళండి, మీ ఊరు చుట్టుపక్కల ఎతకండి, ఏదైనా బాంబుకు సంబంధించిన వస్తువు దొరికితే నాకు తెచ్చా చూపించండి అన్నాడు రామిరెడ్డి. సీనయ్య కూతుళ్లను మరో పాలెం మనిషిని అక్కడ తోడు వదిలి వెళ్ళిపోయారు అందరూ. ఎండు చేపలమ్మి మంచి ఆదాయంతో తిరిగి వస్తున్న మంగమ్మ విషయం తెలిసి ఏడుస్తూ మొగుడు దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. మొగుడు చుట్టూ చేరి ఏడుస్తున్న కూతుర్లను చూసేసరికి ఆమెకు గుండె తరుక్కుపోయింది.

సాయంత్రం 4 గంటలకు కళ్ళు తెరిచాడు సీనయ్య. రామిరెడ్డి అడిగిన మీదట ఆయనకు అబద్ధం చెప్పలేకపోయాడు. జరిగిందంతా వివరంగా చెప్పాడు సీనయ్య. ఇంతలో గ్రామంలో నుంచి పెదకాపు వెంట మరో ఇద్దరు వచ్చి తమకు దొరికిన సీసాను చూపించారు. గొట్టంలా ఉన్న దాని లోపల ఖాళీగా ఉంది. పొగ చారికలు కట్టి ఉంది. దానిపైన ఇంగ్లీష్లో వ్రాసి ఉన్నది చదివాడు రామిరెడ్డి. దీన్నే గనక తాగుంటేనా సీనయ్య మనక దక్కేవాడే కాదు, మాడే మసైపోయిండేవాడు, లేచినేలా శానా బాగుండాది అన్నాడు రామిరెడ్డి. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క తీవ్రమైన మండే స్వభావాన్ని గురించి చెబుతూ తరువాత సీనయ్యను అందరూ రొయ్యలపాళెం తీసుకెళ్లారు. ప్రక్కరోజు దురాయి వేసి కాపులందర్నీ సమావేశపరిచిన పెదకాపు సీనయ్య తనకు

0: దొరికిన వస్తువును పెదకాపుకు అందచేయలేదు కనుక 50 రూపాయలు తప్పు కట్టాలని ఆదేశించాడు.
1: అదేందయ్యా, 500 రూపాయల ఎండు సేపలు కాలిపోతే ఇంకా 50 రూపాయలు తప్పు కట్టాలనా? ఇదెక్కడ్నాయమా
0: అంటూ గోల చేసింది మంగమ్మ.
1: వాడి చేతులు కాలనై పెదకాపో, చెవు కూడా పోగొట్టుకుంటాడా? వదిలే పెదకాపో
0: అన్నారు పెద్దలంతా. అలా బయటపడ్డాడు సీనయ్య. పెళ్ళాం ఎప్పుడైనా సరసంలో తాను రాముడిపాళెంలో విన్న కొందరు చదువుకునే అమ్మాయిలు మాట్లాడే మాట తొందరపడకు సుందరవదన అని కొంతగా అంటే చెడ్డ కోపమొస్తుంది సీనయ్యకు. రా రమ్మని పిలిచి కవ్వించిన రమ్ము సీసా బాంబు గుర్తుకొచ్చి

0: Haylesu, haylesu, haylesu, haylesa, haylesu, haylesu, haylesu, haylesa.
1: మరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన రమ్ము దొరికింది, రమ్మని పిలిచింది అనే కథ విన్నారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. అడవి రాముడు చిత్రం నుంచి పాడినవారు సోను నిగం, మహాలక్ష్మి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధురగీతం వింటారు. అక్బర్, సలీం, అనార్కలి ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు మొహమ్మద్ రఫీ, సుశీల. రచన సిఎన్ఆర్. సంగీతం సి రామచంద్ర.

మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్ధ భూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, కార్యాలయ అధికారులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింసపై గాంధీజీ సందేశానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత

0: పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తి గీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్లో అమూల్ డైరీ ప్లాంట్ను అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన, భారతదేశపు తొలి కేబుల్ స్టడీ ఆంజీ వంతెనను దాటింది. ఈ వేగం పెంపుతో ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టులో రైళ్ల నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తుందని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. ఏఐన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం, జలమార్గాలు, రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుండి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ, సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్ టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట్ర వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈ రోజు కూడా పలు పథకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పథకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ 1 స్వర్ణ పథకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశం మొత్తం 75 పథకాలు సాధించింది. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పథకాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పథకాలు సాధించి పథకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా ఆయిల్ పామ్ తోటల యాజమాన్యం పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం విందాం.
1: సోదరులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి. నేను ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చరల్ కాలేజ్ పులివెందల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ గా ఉద్యాన విభాగంలో పనిచేస్తున్నాను. ఈ రోజు ఆయిల్ పామ్ సాగులో చేపట్టాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా మనకు ఆయిల్ పామ్ సాగు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తోంది అనే విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో పంట నూనెల ఉత్పత్తి ప్రజల అవసరాలకు తగినంతగా లేకపోవడం అనేటికి ప్రధానమైన సమస్యగా మనం గుర్తించవచ్చు. వంట నూనెలు తలసరి వినియోగం 2012-13 సంవత్సరంలో మనకు 15.8 కేజీలుగా ఉంటే ప్రస్తుతం అది 19 కిలోలకు చేరుకుందనమాట. ఈ అవసరాలు మనకి తీర్చుకోవడానికి కాను అంటే తగినంత మనకి ఆయిల్ పామ్ అంటే ఆయిల్ మనకి వంట నూనెలు అవసరం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో 80,000 కోట్లు ఖర్చు పెట్టి 133.5 లక్షల టన్నులు వంట నూనెలను దిగుమతి చేసుకోవడం అనేది, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మన దేశ వంట నూనెల ఉత్పత్తి 122.89 లక్షల టన్నులుగా ఉందన్నమాట. ఇంకా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి దేశ జనాభాకు సరిపడే వంట నూనెలు కావాలంటే మనకు ఉన్నటువంటి ఆయిల్ ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంది. ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన దేశంలోనే మనము ఆయిల్ పామ్ సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సాంప్రదాయ నూనె గింజ పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ అనేది మనకు 5 రెట్లు అధిక దిగుబడినిస్తుంది. అదేవిధంగా ఆయిల్ పాము 1 హెక్టార్కు అత్యధికంగా 4 నుంచి 6 టన్నుల వరకు కూడా ఈ వంట నూనె దిగుబడి మనం పొందవచ్చు. ఇది పామ్ ఆయిల్ వంట నూనెగానే కాకోకుండా ఇతరత్ర పారిశ్రామిక అవసరాలకు కూడా మనము ఉపయోగించుకోవచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన అవసరాలని తీర్చుకోవాలి అంటే, అదేవిధంగా రైతుకి అధిక ఆదాయాన్ని పొందాలన్నా మన దేశ అవసరాలు తీర్చాలన్నా ఆయిల్ పామ్ సాగు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిలో మనకి దేశీయంగా నూనె ఉత్పత్తి పెంచి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైతులకు ఈ ఆయిల్ పామ్ పంట ఒక వాణిజ్య పంటగా కూడా మనము చెప్పుకోవచ్చు. వీటిలో మనకి ప్రాసెసింగ్ కానీ అదేవిధంగా రవాణా కానీ ఉపాధి అవకాశాలను కూడా ఈ ఆయిల్ పామ్ సాగు ద్వారా పొందవచ్చు. సో అయితే ఆయిల్ పామ్ పంట సాగులో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆయిల్ పామ్ లో డ్యూరా, ఫిసిఫెరా, టెనెరా అనేటువంటి రకాలు ఉన్నాయి. వాటిలో మనకి ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతున్నటువంటి ఏకైక సంకర రకము వంగడము ఏంటంటే టెనెరా అనేటువంటి రకం. ఇది చాలా మందమైనటువంటి పెంకు కలిగిన డ్యూరా మరియు పెంకు లేనటువంటి పిసిఫెరా అనేటువంటి రకాలను సంకరం చేయడం ద్వారా వచ్చినటువంటి వంగడం అన్నమాట. ఈ టెనెరా వంగడం మనకి పొల్చని పెంకు ఉండి అధిక శాతం మనకి పీచు పదార్థం కలిగి ఉండి అధిక శాతం నూనె కలిగి ఉంటుంది. కాబట్టి టెనెరా అనేటువంటి వంగడం మనకు ఎంపిక చేసుకొని ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో దీన్ని మనం ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఏడాదికి అంటే మనకు మినిమం మనకు రెయిన్ఫాల్ అనేది ఏడాది మొత్తానికి 1800 మిల్లీమీటర్ల నుంచి 3000 మిల్లీమీటర్లు ఉన్నటువంటి వర్షపాతం సరిపోతుంది. అదేవిధంగా మన భారతదేశ వాతావరణంతో పాటు మన రాష్ట్ర వాతావరణం కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానీ అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో ఈ పంట సాగు చేసుకోవడానికి చాలా అనుకూలము. ఈ పంట సాగు చేయాలంటే మనకు ఉష్ణోగ్రతల విషయానికి వచ్చినట్లయితే 22 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుంది. అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రత 29 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా తట్టుకునేటువంటి సామర్థ్యము ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పంటను సాగు చేసుకోవాలి అంటే మనకు అంటే 44 డిగ్రీల వరకు కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. సూర్యరశ్మి విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా రోజుకు 5 గంటలకు తగ్గకుండా మనకు సూర్యరశ్మి అనేది ఖచ్చితంగా ఈ పంటకు ఉండాలి. నేలల విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు, కాకపోతే మురుగునీరు నీరు ఇంకుపోనటువంటి ఖచ్చితంగా నీరు ఇంకిపోయే స్వభావం ఉన్నటువంటి నేలలు అనుకూలము. అదేవిధంగా సముద్ర తీర ఇసుక నేలలు ఈ పంట సాగు చేయడానికి అనుకూలం కాదు. ఈ రెండు విషయాలు రైతులు గమనించాలి. మొక్కలు నాటే విషయానికి వచ్చినట్లయితే మొక్కల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. 1 సంవత్సరం వయసు, మొక్క యొక్క ఎత్తు 22 సెంటీమీటర్లు చుట్టుకొలత కలిగినటువంటి కాండము, అదేవిధంగా 13 ఆకులు ఒక మొక్కకు ఉండాలి. ఈ మొక్కల్ని తీసుకున్న తర్వాత మనకు అంటే 9 మీటర్లు ఎటు చూసినా కూడా త్రికోణ ఆకార పద్ధతిలో కానీ చతురస్ర ఆకారంలో కానీ నాటుకోవచ్చు. ఈ మొక్కలు నాటుకునేటప్పుడు మనకు పొడవు వెడల్పు లోతు 2 అడుగులు ఉండే విధంగా గుంతలను తీసుకోవాలి. ఈ గుంతలను తీసుకున్న తర్వాత మనకు ఈ గుంతల్లో పైపాటి మట్టికి 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, దానితో పాటు మనకు 50 గ్రాములు ఫోరేట్ గుళికలు వేసి మట్టిలో కలుపుకోవాలి. దానితో పాటు

చేపపిండి గుంతకు వచ్చేసేసి ఒక కిలో చొప్పున వేసుకున్నట్లయితే మనకి సేంద్రియ పదార్థము అందించడంతో పాటు మనకి భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు కూడా నివారణ చేయవచ్చు. ఈ విధంగా మనకు కరంలను నాటుకున్నట్లయితే ఎకరానికి 57 మొక్కలు సరిపోతాయి. 2.5 ఎకరాల కంటే హెక్టార్ అంటాము, 143 మొక్కలు అనేటివి మనకు సరిపోతాయి. ఇంకా సాగునీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. నీటి వసతి ఖచ్చితంగా అవసరం ఉంటుంది మనకు ఈ పంట సాగు చేసుకోవాలంటే. డ్రిప్ పద్ధతిలో మనకు నీరు పారించినట్లయితే నీటి ఆదా చేసుకోవచ్చు, లేదంటే మైక్రో స్ప్రింక్లర్ల పద్ధతిలో కూడా నీటి యాజమాన్యం అనేది చేపట్టవచ్చు. ఎంత మోతాదులో నీరు ఇవ్వాలనేది నేల స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ మాసంలో 100 నుంచి 150 లీటర్లు నీరు అనేది సరిపోతుంది ఒక రోజుకు. అదేవిధంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 160 నుంచి 170 లీటర్ల నీళ్లు ఒక రోజుకు సరిపోతుంది. అదేవిధంగా మార్చి నుంచి మే నెలలో ముఖ్యంగా 215 నుంచి 265 లీటర్ల నీళ్లు ఒక రోజుకి ఈ పంటకు కావాల్సి ఉంటుంది. సమ్మర్ అంటే మనకు మార్చి ఏప్రిల్ మే మాసాల్లో ఒక రోజుకి 350 లీటర్ల నీళ్లు ఒక చెట్టుకి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నెలలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, నేల స్వభావాన్ని బట్టి తగినంత నీటి పరిమాణం ఈ చెట్లకు ఇవ్వాలి. అది ప్రధానంగా రైతులు గుర్తించాల్సినటువంటి విషయము. నీరు ఎలా ఇవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే పాదులు పద్ధతులు, అంటే పాదులను చేసుకొని డబుల్ రింగ్ పద్ధతులు, అంటే పిల్లపాది పెద్దపాది తయారు చేసుకొని నీరు ఇచ్చినట్లయితే మొక్క మొదల దగ్గర కుళ్ళు తెగులు రాకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. పోషకాల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ పెదవేగి వాళ్ళు రీసెర్చ్ పద్ధతిలో కొన్ని ఎరువులు యాజమాన్య పద్ధతిని అనేది సూచించడం జరిగింది. వాటిని కూడా మొక్క యొక్క వయసును బట్టి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి చెట్లకు నత్రజని ఎరువుని 400 గ్రాములు, భాస్వరం ఎరువుని 200 గ్రాములు, పొటాసియంని 400 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ని 125 గ్రాములు చొప్పున మనం ఇవ్వాలి. అదేవిధంగా 2 సంవత్సరాల వయసున్న చెట్లకు ఖచ్చితంగా 800 గ్రాములు నత్రజని, 400 గ్రాములు భాస్వరం ఎరువును, 800 గ్రాములు పొటాసియంను, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ 250 గ్రాముల చొప్పున వేసుకోవాలి. 3వ సంవత్సరం నుంచి అది వరకు మొదలుకొని 30 సంవత్సరాల వరకు కూడా 1200 గ్రాముల నత్రజని, భాస్వరం 600 గ్రాములు, పొటాసియం 1200 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాముల చొప్పున వేసుకోవాలి. సో ఈ విధంగా సూచించబడిన ఎరువులను తగినంత మోతాదులు ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ఫర్టిగేషన్ పద్ధతులు, అంటే మనము ఎరువులను నీటితో పాటు మనకి డ్రిప్ పద్ధతిలో కానీ లేదా మైక్రో స్ప్రింక్లర్ ద్వారా కూడా అందించవచ్చు. ఈ నత్రజని, భాస్వరం, పొటాస్ ఎరువులను 600, 1200 గ్రాములు ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వడం వలన అర్ధ భాగం వరకు మనకు, అంటే కేటాయించబడినటువంటి ఎరువు మోతాదులు అర్ధ భాగం, అంటే 600 గ్రాములు నత్రజని, 300 గ్రాములు భాస్వరం, 600 గ్రాములు పొటాసియం ఎరువుల్ని ఇస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అర్ధ భాగం వరకు మనము ఎరువుల్ని తగ్గించేటువంటి మార్గం డ్రిప్ పద్ధతులు ఇవ్వడం ద్వారా మనకు తగ్గించవచ్చు. ముఖ్యంగా పామాయిల్ పంటలో ఏ పద్ధతులు పాటించకూడదు అనే విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా అంతర పంటలు వేసుకోవాలి అనుకుంటే మొదటి 3 సంవత్సరాల వరకు వేసుకోవాలి. బాగా మొక్కలు పెరిగిన తర్వాత, అంటే 3 సంవత్సరాల వయసు పైబడిన చెట్లలో మనం అంతర పంటలు వేసుకోవడం ఎంతవరకు కూడా మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా చాలా దగ్గరగా చెరడం, ఏదైతే మనకు మెయిన్ పంట ఆయిల్ పామ్ ఉంటుందో దాని పోషకాలన్నీ కూడా ఈ అంతర పంటల్లో మనకి తీసుకున్నటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆకుల్ని ఏ విధంగా పడితే ఆ విధంగా ఆకులన్నీ కూడా కత్తిరింపులు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఆకులన్నింటినీ కూడా దగ్గరగా చేర్చి కట్టివేయడం కూడా అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ పద్ధతుల్ని పాటించకూడదు. ఈ ఆకులను ఎప్పుడైతే దగ్గరగా చేర్చడం, వాటిని ముడివేయడం అంటే కట్టివేయడం, అదేవిధంగా నరకడం వలన కిరణజన్య సమయక్రియ అనేది ఖచ్చితంగా ఫోటోసింథసిస్ అనేది తగ్గిపోతుంది. దానికి అదేవిధంగా చెట్టుకు దగ్గరగా దున్నకూడదు. అంటే దగ్గరగా దున్నడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల వేలు అనేటివి దెబ్బతిని నీరు మరియు పోషక పదార్థాలు పీల్చుకోవడం అనేది తగ్గిపోతుంది. అదే మొక్కపై అధిక సంఖ్యలో ఆకులు ఉండేటట్లు ఖచ్చితంగా చూడాలి. అదేవిధంగా మొక్క అడుగు భాగంలో బాగా ఎండిన తెగులు సోకిన ఆకులను మాత్రమే మనము కత్తిరింపులు చేయాలి. బాగా మంచి ఆకుల్ని ఎటువంటి మా పద్ధతి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఆకుల్ని కత్తిరింపులు అనేటివి చేయకూడదు. అది మెయిన్గా రైతులు చేయకూడనటువంటి పనులు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆయిల్ పామ్లో మనకి పుష్పాలు రావాలన్నా,

అంటే మనకు అబ్లేషన్ అనేటువంటి పద్ధతి పాటించాలి. మొదటగా వచ్చిన పూల గుత్తులను అంటే మొదటి 30 మాసాల వరకు ఎప్పటికప్పుడు ఈ పుష్పాలని, మగ పుష్పాలు కావచ్చు ఆడ పుష్పాలు కావచ్చు, వాటిని పుష్పగుచ్చాలని తీసి మనం కత్తిరింపులు అనేటివి చేయాలి. దాన్ని అబ్లేషన్ ప్రక్రియ అంటాం. మొదటి 30 మాసాల వరకు ఖచ్చితంగా చేయాలి. తర్వాత పూల గుత్తులను మనకు పంటకు వదిలినట్లయితే 3 సంవత్సరాలు పూర్తయి, అంటే 4 సంవత్సరం ప్రారంభంలోనే మనము ఈ యొక్క గెలల్ని కోసుకోవచ్చు అనమాట. అది మెయిన్గా పాటించాల్సింది. 30 మాసాల వరకు ఎప్పటికప్పుడు ఈ పుష్పాలని తొలగించి వేయాలి. అదేవిధంగా ఆయిల్ పామ్ మొక్కలు నాటిన 14-18 నెలల తర్వాత పుష్పించడం మొదలుపెట్టి ఒకే చెట్టుపై ఆడ మరియు మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ వేరువేరుగా వస్తాయి. దాన్ని కూడా మనం ప్రధానంగా గమనించాల్సిన విషయము. అదేవిధంగా నీటి వసతి, ఎరువుల యాజమాన్యం, ఈ రెండింటిని కూడా ఖచ్చితంగా మనము సమయానికి అనుగుణంగా అందించినట్లయితే మనకు పూల గుత్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పరాగ సంపర్కం, ముఖ్యంగా ఆయిల్ పామ్ లో మనకి పరపరాగ సంపర్కం ద్వారా, గాలి ద్వారా మరియు కీటకాల ద్వారా జరుగుతుంది. వాటిలో ప్రధానంగా మనకి ఇల్డోబియస్ కాబ్రినోకిస్, ఈ కీటకం మనకు ఈ పరాగ సంపర్కం జరగడానికి దోహదపడుతుంది. ఈ కీటకాన్ని మనకు 2.5 సంవత్సరాల తర్వాత తోటలో ఖచ్చితంగా విడుదల చేయడం ద్వారా మనకి ఫలదీకరణ జరగడానికి, పరాగ సంపర్కం జరగడానికి చాలా వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ కీటకం ఖచ్చితంగా మనకి పొలంలో ఉండేలాగా చూసుకోవాలి. 2.5 సంవత్సరాల తర్వాత కూడా దీన్ని మనకు పొలంలో వదలాలన్నమాట. అది ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకొని, అదేవిధంగా మనకు గడ్డి నివారణ చేయాలన్నా, అదేవిధంగా నీటి ఆదా చేయాలన్నా మల్చింగ్ అనే పద్ధతి ఖచ్చితంగా పాటించాలి. మల్చింగ్ పద్ధతిలో విషయానికి వచ్చినట్లయితే సేంద్రియ పద్ధతులు, ఎండుగడ్డి కానీ లేదా ఈ లీఫ్ మోల్డ్, ఎండిపోయిన ఆకుల్ని పాదుల్లో వేసినట్లయితే నీటి ఆదా చేయవచ్చు, అదే గడ్డి నిర్మూలన చేయవచ్చు. ముఖ్యంగా సేంద్రియ పదార్థంగా కూడా మనకి మొక్కలకి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. గెలలు ఏ సమయంలో కొయ్యాలి? సరైన సమయంలో సరైన పద్ధతిలో ఆయిల్ పామ్ యొక్క పామాయిల గెలలు కొయ్యకపోతే మనకు గెలలు అనేటివి కుళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నూనె నాణ్యత తగ్గేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా గెలలు నలుపు నుండి నారింజ రంగులోకి మారుట అనేది, ఆ గెలలో ఉన్నటువంటి నలుపు నారింజ రంగులోకి మారినటువంటి 5 నుంచి 10 పండ్లు వాటికే రాలిపోతాయి. అదేవిధంగా వేళ్లతో పండ్లను మనం గట్టిగా నొక్కినప్పుడు నారింజ రంగులో ఉన్నటువంటి నూనె అనేది బయటికి రావడం అనేది మనం గమనించవచ్చు. ఈ లక్షణాలను బట్టి మనము గెలలు అంటే మన కోతకు రెడీగా ఉన్నాయా లేదనేది గమనించవచ్చు. సో పక్వానికి వచ్చిన గెలలను మాత్రమే మనము కోసి మనకు మార్కెట్కి తరలించుకోవాలి. మనకు పచ్చి గెలలు ఒకవేళ కోసినాం అనుకోండి, నూనె శాతం అనేది తగ్గిపోవడంతో కాకుండా వ్యర్థ పదార్థాలు చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. గెలల బరువు అనేది కూడా తగ్గుతుంది. గెలను కోసేటప్పుడు కాడ పొడవు 5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. అదేవిధంగా కాపు తొలి దశలో గెలలు తక్కువ బరువు కలిగి ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. వయసు పెరిగే కొద్దీ మనకు గెలలు ఎక్కువ బరువుతో తక్కువ సంఖ్యలో వస్తుంటాయి. ఈ విధానాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గెలలు ఎలా కోసుకోవాలి? మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు సిజేళ్ళు అంటే బల్లాలు అంటే ఉపయోగించి గెలను కోసుకోవచ్చు. 8 అడుగులు అంతకంటే ఎక్కువగా పొడవు ఉన్నటువంటి చెట్ల నుండి గెలలు కోసేటప్పుడు పదునైనటువంటి కత్తిని, అల్యూమినియం కడ్డీకి బిగించి మనము ఆ గెలల్ని మనం కోసుకోవచ్చు. అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా పసుపు కానీ, మిరియాలు కానీ, కోకో కానీ, జాజికాయ కానీ మొదటి 3 సంవత్సరాల వరకు కూడా మనం అంతర పంటలు వేసుకోవచ్చు. ఈ దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మొక్క యొక్క వయసును బట్టి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు ఆయిల్ పామ్ విషయానికి వచ్చినట్లయితే 8 సంవత్సరాలు వయసున్నటువంటి చెట్లలో మనకు ఆయిల్ పామ్ లో ఎకరాకు వచ్చేసి అంటే 10 ఫ్రూట్స్ పర్ బంచెస్ అంటే 15,000 చొప్పున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతర పంటల ద్వారా మనకు అధిక ఆదాయాన్ని, ముఖ్యంగా అంతర పంటల్లో వేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు. దాంతోపాటు మెయిన్ పంట ఏదైతే ఉందో ఆయిల్ పామ్ ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ విధంగా రెండింటి ద్వారా కూడా మనకు అంతర పంటల ద్వారా ఒక 20,000 వరకు ఆదాయము, మనకి మెయిన్ ఎకరాకు వచ్చేసి అంటే చెట్టు యొక్క వయసు 8 సంవత్సరాల వయసు ఉన్న చెట్ల నుంచి 1.5 లక్షల నుంచి దాంతోపాటు 20,000 అదనంగా కూడా అదనపు ఆదాయాన్ని మనం పొందవచ్చు. చాలా వరకు ప్రభుత్వ రాయితీలు కూడా చాలా మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకి కేంద్ర ప్రభుత్వం NMEOF పథకం ద్వారా 11,000
కోట్ల రూపాయలను కేటాయించి మనకు ఈ ఆయిల్ పంప్ సాగుకి చాలా ప్రోత్సాహకాలు. సో వీటితో పాటు మెయిన్ గా

0: గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన నెల్లూరు జిల్లా ప్రాంతాన్ని విషయానికి వచ్చినట్లయితే కలిగిరి మండలంలో మనకి కొత్తపేట గ్రామంలో ఆయిల్ పామ్ నర్సరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనకి నాణ్యమైనటువంటి క్వాలిటీ మొక్కల్ని పొందవచ్చు. బైబ్యాక్ సిస్టమ్ ద్వారా కూడా, అంటే మనకు రైతులు ఆయిల్ పామ్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా మనకి బైబ్యాక్ సిస్టమ్ ద్వారా, అంటే తిరిగి వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళు కొనుగోలు చేయడం ద్వారా కూడా రైతులకి ఈజీగా మార్కెట్ సదుపాయం కూడా మన నెల్లూరు జిల్లా ప్రాంతానికి ఉంది. కాబట్టి ఈ ఆయిల్ పామ్ సాగు చేయడంలో రైతులు ఖచ్చితంగా ఈ మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా, ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాల ద్వారా సాగు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
1: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటల యాజమాన్యం పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: పొద్దుతిరుగుడు పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రొద్దుతిరుగుడులో నూనె 49% మరియు మాంసకృతులు 22% ఉంటాయి. ఈ నూనెలో లినోలిక్ ఆమ్లము 66% ఎక్కువగా ఉండడం వలన ఆరోగ్యపరంగా కూడా వేరుశనగ మరియు నువ్వుల నూనె కంటే కూడా శ్రేష్టమైంది. అంతేకాకుండా ఈ నూనెను వనస్పతి తయారీకి, వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమలో విస్తారంగా వాడతారు. నూనె తీసిన తరువాత వచ్చిన పిప్పిలో కూడా అధికంగా మాంసకృతులు, అంటే 21% ఉండడం వలన పశువులు మరియు కోళ్ల దాణాగా కూడా విరివిగా వాడుతున్నారు. పొద్దుతిరుగుడుకు అనువైన వాతావరణ పరిస్థితుల విషయానికి వస్తే, ఈ పంట యొక్క ఎదుగుదల 12 గంటల పగటి సమయం ఉన్నట్లయితే అధికంగా ఉంటుంది. ఈ పంట సాగుకు 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనువైంది. వర్షాధారపు పంట కాలంలో 500 నుంచి 750 మిల్లీలీటర్ల వర్షపాతం సమానంగా విస్తరించి పూత మరియు గింజ కట్టే దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. నీటిపారుదల క్రింద ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చు. అయితే పంట విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమంటే, పూత మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాల వర్షంతో కానీ లేదా పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా కానీ ఉండకుండా చూసుకోవాలి. రబీ మరియు వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే అధిక దిగుబడిని ఇస్తుంది. ఖరీఫ్లో తేలికపాటి నెలల్లో, అంటే జూన్ మరియు జూలై మాసాల్లో, బరువు నెలల్లో 2వ పక్షంలో విత్తుకోవచ్చు. రబీలో నవంబర్, డిసెంబర్ మరియు వేసవిలో నీటిపారుదల క్రింద 2వ పక్షం నుంచి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. వరి తర్వాత పొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబర్ ఆఖరి వారం నుంచి 1వ వారం వరకు విత్తుకోవాలి. విత్తే సమయం నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించి మరియు విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు, అంటే 12 గంటలు మరియు సూర్యరశ్మి గనక ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువ వస్తుంది. పొద్దుతిరుగుడును పండించే అనువైన నేలల విషయానికి వస్తే, నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చెల్క, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు దీని సాగుకు శ్రేష్టమైనవి. ఉదజని సూచిక 6.5 నుంచి 8 మధ్య ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. ఒండ్రు నేలల కన్నా ఇసుక పరిమాణం తగినంత ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. భూసారం కన్నా మురుగునీరు పోయే వసతి అధిక ప్రాధాన్యమైంది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కనుక లోతట్టు మరియు సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేయకూడదు. వర్షాధారంగా పండించుటకు బరువు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి గనక ఉన్నట్లయితే తేలిక నేలలు అత్యంత అనుకూలమైనవి. ఆమ్ల, చౌడు మరియు మురుగునీరు వసతి లేని నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. దీనిని ఏక పంట సాగుగాను వేరుశనగ మరియు పొద్దుతిరుగుడు 4:2, కంది ప్లస్ పొద్దుతిరుగుడు 1:2 పైర్లతో అంతర పంటగా పండించుకోవచ్చు. చిరుధాన్యాలైన కొర్ర, జొన్న, సజ్జ, అపరాలైన కంది, శనగ, మినుము, వేరుశనగ మొదలగు పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు. భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. బరువు నేలల్లో 1-2 సార్లు కలియ దున్నిన తర్వాత చదును చేసి ఆ తర్వాత విత్తనాన్ని విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 1 లీటరు మంచి నీటిలో 14 గంటల సేపు నానబెట్టి నీడలో ఆరబెట్టి గనక విత్తినట్లయితే పొద్దుతిరుగుడు మొలక శాతం పెరుగుతుంది. విత్తన శుద్ధి విషయంలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు క్వింటాల్ ఇప్రోడియోన్ 25% మరియు కార్బెండిజం 25% లేదా సాఫ్ కార్బెండిజం 12%, అలాగే మాంకోజబ్ 63% 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. నెక్రోసిన్ వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 4 గ్రాముల మందును లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. సరైన మొక్కల సాంద్రతను పొలంలో పొందగలిగినట్లయితే మొక్కకు కావలసిన సూక్ష్మ వాతావరణాన్ని అందించి మొక్కల ఎదుగుదలలో ఆరోగ్యకరమైన పోటీని కల్పించి అధిక దిగుబడులను పొందవచ్చు. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు మరియు బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్లు కుదురుకు 2 నుంచి 3 విత్తనాలను నాటాలి. విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయడం వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందటానికి అవకాశం ఉంటుంది. పొద్దుతిరుగుడు పంటలకు వేసే ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే 2 నుంచి 3 వారాల ముందు వేసుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి. భాస్వరం మధ్యస్థం నుంచి అధికంగా ఉన్న నేలల్లో భాస్వరం వేయకపోయినా దిగుబడులు ఏమాత్రము తగ్గవు. నత్రజని మొదటి దఫా విత్తేటప్పుడు 50%, 26 కిలోల యూరియా, తరువాత 2వ దఫాగా విత్తిన 30 రోజుల తర్వాత అంటే మొగ్గ తొడిగే దశలో 25%, 13 కిలోల యూరియా, 3వ దఫాగా 50 రోజుల తర్వాత 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పొటాష్ను, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పైపాటుగా ఎరువు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో 55 కిలోలు ఎకరాకు వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పైరు పూత దశలో అంటే ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం పిచికారీ చేయాలి. దీని వలన గింజలు బాగా కడుతుంది. మొదట బోరాక్స్ ను వేడి నీటిలో కరిగించి తగినంత ద్రావణం తయారు చేసుకోవాలి. లేదా ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల చొప్పున బోరిక్ ఆమ్లాన్ని వేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. పైరుకు పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. పొద్దుతిరుగుడు పంటలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే నేల స్వభావాన్ని బట్టి 4 నుంచి 6 తడులు పంటకు అవసరమవుతాయి. తేలికపాటి నేలల్లో అయితే 8 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15 రోజుల వ్యవధిలో తడులు ఇవ్వాలి. మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టే దశ నుంచి నీటి తడులు కీలకమైనవి. ఈ దశల్లో పంట ఎటువంటి పరిస్థితుల్లోనూ బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యత తక్కువగా గనక ఉన్నట్లయితే సాలు మార్చి సాలు పద్ధతిలో నీరు పెట్టుకోవాలి. దీని వలన నీటి వినియోగ సామర్థ్యం పెరగటమే కాకుండా స్లిక్రోషియం వడల తెగులు వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు. కలుపు నివారణ అంతర కృషి విషయంలో విత్తిన 30 నుంచి 40 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. లీటర్ నీటికి పెండి మిథాలిన్ 30% ఈసి 5 మిల్లీలీటర్లు కలుపుకుని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత గొర్రుతో అంతర కృషి చేయాలి లేదా ఫినాక్సిప్రాప్ ఇథైల్ లేదా క్విజలోఫాప్ ఇథైల్ 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి గడ్డిజాతి కలుపును నివారించవచ్చు. సస్యరక్షణ విషయంలో దీపపు పురుగులు ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి క్రమేపీ ఆకు అంతా ఎర్రబడి చివరిగా ఆకులు ముడుచుకుని దోనెల్లాగా కనిపిస్తాయి. వీటి నివారణకు ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా మిథైల్ డెమెటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకు అడుగు భాగం బాగా తడిచేలా పిచికారీ చేయాలి. తెల్ల దోమ ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు డయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డయాఫెంథియూరాన్ 1.25 గ్రాములు లేదా ఫ్లోనికమైడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 దార్శనిక భారత్ శీర్షికన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కుమరయ్య గారితో పరిచయం వింటారు.
1: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
2: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NEP అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిజన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా వెట్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ లోనే నంబర్ వన్ గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
1: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
2: ఇంతకుముందు పాలసీలో 10+2 లో స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 కు వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఎల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు ఆపిల్ అంటే ఆపిల్ బొమ్మ చూపించే బదులు ఆపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి

0: ప్రాక్టికల్గా లర్నింగ్ సిస్టమ్ను వాళ్ళు చిన్నపిల్లలను ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్ అది. దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ను ఒక లెవెల్గా, అంటే అతని స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్గా వాళ్ళకు ఒక లర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కొమరే గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
0: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఒక ఫెసిలిటేటర్గా పెట్టి దాన్ని ప్రాక్టికల్గా లర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
0: మాతృభాష అనేది మన ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషలో మదర్ ఫాదర్గా లేకపోతే ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ అ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడాలి, కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలో అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడం, అంటే ఆప్షన్స్ ఇచ్చారు, అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనిషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనిషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, మనం ఇక్కడ చదువుకొని ఎక్కడ పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో అది 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు, అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360-degree అసెస్మెంట్ అంటే ఏమిటి?
0: ఇంతకుముందు స్టడీస్ లెట్ ఉంటే టీచర్ డైరెక్ట్గా టీచ్ చేసేది క్లాసులో, దాంతో ఏమవుతుందంటే అది 1-1 కమ్యూనికేషన్ ఉండేది, టీచర్స్కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360-degree అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది, ఎన్ఐటీలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360-degree అసెస్మెంట్తో ఏంటంటే టీచర్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి, ప్లస్ ఇంకొక ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో, అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేదే మన 360-degree అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జాము 10+2లో 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్లో +1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపీ పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది, ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెడుతున్నారు, తర్వాత 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్ కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 times ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి, అంటే ఇయర్లో చదవాల్సి ఒక

0: రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అదే విధంగా సేమ్ సిస్టమ్ ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా హైయర్ క్లాస్ కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్ చేయబడతాయి. కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలి అనుకుంటున్నారు?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్ లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది. అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్ కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సు చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగాలేక డిస్కనెక్టివ్ చేసినా గానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్ తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్ తో ఏమవుతుందంటే ఏం చదువుతున్నావు దాన్ని ప్రాక్టికల్ గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్ట్, ఆ థియరీని మళ్ళా 40% లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్ గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్ లో లైఫ్ లో ఏదైనా అన్ఫార్చునేట్ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు. 12th క్లాస్ ఇప్పుడు ఉన్న అన్ని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మిగతా అన్ని కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్స్ గా ఉంటాయి, కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్ గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కమాండ్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్ తోని కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 ఇయర్ నుంచి రిప్రజెంట్ చేసేసాను, 2 కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సీ సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున్న 8 o'clock వస్తే లాక్ వేస్తే మళ్ళీ ఎయిట్

0: క్లాక్ వదులుతారు. అంటే ఒక జైల్ లాగా 8 అవర్స్ 12 అవర్స్ స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపీ పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలో వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏమున్నది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపీఎస్సీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 500,000 రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సార్.
1: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
2: సార్, ఇది పిఎం అభిమాన్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా

0: అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ డిసీజ్ అంటే బీపీ షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్ ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేసు ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 500,000 పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా అంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
1: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
0: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఏఐనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
1: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
0: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేం టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో అభాయిడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసం ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా అభాయిడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్, మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు
1: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
0: సార్? అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి
0: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమంది

0: ఇలాగంటి సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవే ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు,
1: సులువుగానే దరఖాస్తు
0: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: సార్, మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య గారి వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్ పథకాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
0: సార్, ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సిఇఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్ లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సరే, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసి మెటీరియల్ డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది, దాని ద్వారా ఎఫ్డీపీ ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే, అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
0: సార్, ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ వీపీఆర్ సెంటర్ ఉంటారు సార్. అంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఒక లీవ్ లో వెళ్ళి ఒకవేళ హెల్త్ వాళ్ళు డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా ఏ మందులు వాడుతున్నారు అనేది కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి తెలియజేస్తారు సార్? అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా ధ్యానం కూడా యోగా చేపించడం ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
0: టెలిమెడిసిన్ లాంటి
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేటివి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ వీళ్ళందరూ తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఈనాటి దార్శనిక భారత్ ఇంతటితో సమాప్తం.
3: నూట 2.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. సమయం 8:15. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి హలో అభిరుచిలో వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాలు, అదేవిధంగా సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భవన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటపర్తి గ్రామం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వారి కోసం పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్నా వెంకటేశం, గంగాధర్ శ్రీనివాస్, శివకోటి శివకోటి శేఖర్ వీరు పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా, మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి స్నేహితులు అందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్ టీ స్టాల్, అమీర్ చార్బాషా, హోటల్స్ బాబురావు, రవి నటరాజ్, ఇంకా శివాపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరింత వరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్య దేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. వార్తల వివరాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్లో పుష్పాంజలి ఘటించారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యకులు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ సీనియర్ అధికారులు, పాఠశాల విద్యార్థులు కూడా నివాళి అర్పించారు. దుబాయ్ నుండి టెల్ అవివ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమాన ప్రయాణంలో కో పైలట్ చేసిన దాడిని ఎదుర్కొని 180 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను ప్రధానమంత్రికి వివరించారు. నరేంద్ర మోదీ ఆయన ధైర్యాన్ని ప్రశంసించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యావత్ దేశం ఆయన కోసం ప్రార్థిస్తోందని పేర్కొంటూ కెప్టెన్ స్మిత్ ధైర్యం, సమరస్ఫూర్తి ఎన్నో ప్రాణాలను కాపాడాయని అన్నారు. భారతీయులు ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్దంగా ఉంటారని దేశం గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దడానికి డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన విధానం అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నారు. డిజైన్ నుండి పూర్తయిన వస్తువుల వరకు భారత్ తయారీ విలువ గొలుసులను నిర్మిస్తోందని చెప్పారు. భారతదేశ తయారీ సామర్థ్యం దేశీయ ప్రపంచ అవసరాలను తీరుస్తుందన్నారు. కాగా జీ

0: G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా పీయూష్ గోయల్ ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా దేశాల వాణిజ్య మంత్రులతో చర్చలు జరిపి ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. జపాన్లోని ఇచీ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 13వ రోజైన ఈ రోజు భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీలో 6 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ పురుషుల 65 కిలోల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హుడా ఫైనల్లో చైనీస్ తాయ్పీకి చెందిన నీన్ చిన్ చెన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 80 కిలోల విభాగంలో ఫైనల్లో అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్చరీలో మహిళల రిక్వర్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ ప్రదర్శనలతో పతకాల పట్టికలో భారత్ మొత్తం 76 పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో 16 స్వర్ణ, 25 రజత, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ దార్శనికతకు పరిశుభ్రత కేంద్ర బిందువుగా ఉందని కేంద్ర ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా డాక్లోని గ్రే గేట్ వద్ద ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహిస్తున్న జవహర్ ద్వీప్ మెరైన్ ఆయిల్ టెర్మినల్ను ప్లాస్టిక్ రహిత ఆయిల్ టెర్మినల్గా ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అవిశ్రాంత కృషిని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం భారతీయులందరికీ గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పుతిన్ వ్యాఖ్యలు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శాంతికి ఒక విశ్వసనీయ దేశంగా మారిందని చాటి చెబుతున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అశాంతి నెలకొన్న సమయాల్లోనూ సమస్యలకు పరిష్కారాలు యుద్దభూమిలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారానే లభిస్తాయన్న సందేశాన్ని ప్రధానమంత్రి అందించారని చెప్పారు. విపత్తుల వంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎల్లప్పుడూ సహాయం అందించడానికి ముందుకొచ్చిందని, ఇది వసుధైవ కుటుంబకం అనే భారత సాంప్రదాయానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టిందని అమిత్ షా వివరించారు. వైద్య రంగంలోని అన్ని ప్రత్యేక విభాగాలలో రోబోటిక్స్ కీలక సాధనంగా మారబోతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ ఎస్ఆర్ఎస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలియజేస్తూ,
1: Robotic science is not a specialty per se. Today you are organizing a conference on robotic surgery, tomorrow they can have a conference on robotic medicine as well. Even cardiologists are practicing with robots. So we look at it in that way, and we will have to adopt it if we have to keep pace with the time just as. And it's going to be a very beautiful, wholesome ecosystem where you have genetically driven solutions.
0: వందే భారత్ రైలు చీనాబ్ అంజీ వంతెనలను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటడం ద్వారా రైల్వే ఈ రోజు ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ అంజీ వంతెనను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటి కొత్త రికార్డు సృష్టించింది. అలాగే 111 కిలోమీటర్ల పొడవైన శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా బనీహాల్ సెక్షన్లో గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచిన గరిష్ట వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు.

0: వీటి ద్వారా రైలు కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని, ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో ఖాదీ మహోత్సవ్ను ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా వర్తించే ఒక ప్రత్యేక రాయితీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన 12-13 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ వ్యాపారం 2 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించి ఒక నూతన చరిత్రను సృష్టించిందన్నారు. ఖాదీ నేడు యువతకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిందని పేర్కొంటూ, అభివృద్ది చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఖాదీ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేస్తుందని, రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లకు ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్యదేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు. ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాం డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ, వర్షం మూవీ నుంచి మెల్లగా కరగని అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: స్టూడియోలో సమయం 9 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. అన్నయ్య చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడిన గీతాన్ని విని ఆనందించారు కదా. కురిసే ఈ సన్నని వానకి సలిసలిగా ఉందట లోన, వీరిద్దరికీ గుండెలోన గుబులవుతుందట. చలికి చలవంచకుండా పూల మంచంలో ఉందామా మనము అంటున్న ఈ ప్రియుడితో ప్రేయసి ఏమనిందో తెలియాలి అంటే ఈ గీతం వినేయాలి. వాయిస్ పిలిచింది చిత్రం నుంచి ఎస్పి బాలు పాడగా ఇళయరాజా సంగీతంలో, వేటూరి రచనలో నుంచి జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ఎస్పీ బాలు సుజాత పాడగా రాజశ్రీ రచనలో ఏ రెహమాన్ కంపోజింగ్ లో వచ్చిన రోజా చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. కొమ్మచాటునున్న మల్లెకి కొత్తగా రెక్కలు వచ్చాయంట. ఇక ఆగుతుందా? కొంటె వాగు జోరిలా కొండదారి మార్చిందట. కలికి ఏటి నీరులా కులుకులెన్నో నేర్చిందట. అదేంటో మీరు వినేయండి. స్వర్ణకమలం చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పీ బాలు జానకి పాడగా సిరివెన్నెల రచనలో జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన స్వరాగాలు వింటూ. సుజాత మలేషియా వాసుదేవన్ పాడగా వేటూరి రచనలో ఎర్ రెహమాన్ కంపోజింగ్ లో వచ్చిన మెరుపుకళల చిత్రంలో నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. రాగాల రాధారి పూదారి అవుతుంటే కనులలో గంగ పొంగేవేళ, నదిలా తానే సాగేవేళ, ఎండల కన్నే సోకని ఈ రాణి దొరసాని, కోటను విడిచి పేటను విడిచి వెన్నెల పైటేసి వచ్చిందట ఈ కిన్నెరసాని. సితార చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు శైలజ పాడగా వేటూరి రచనలో చాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు. మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ నేను మీ ఆర్జే అశోక్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా భువన్ చంద్ర రచనలో నుంచి జాలువారిన గీతాన్ని విని ఆనందించారు కదా. సూర్యుడే చురుచురా చూసిన చీరనే వదలగట ఈ జతగాడు, చీకటి చెదిరిన కాకులే కేకలు వేసిన వాకిలే పిలిచిన కౌకిలే వదలడట ఈ శ్రీవారు, వంటింట్లో గారాలు పోతున్న ఈ శ్రీవారితో సరసాలు చాలు అంటున్న ఈ శ్రీమతి ఇంకా ఏమనిందో తెలియాలంటే ఇళయరాజా సంగీతంలో మనో ఎస్ జానకి పాడగా సిరివెన్నెల రచనలో జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

శివపురం చిత్రం నుంచి మంచి గీతాన్ని విని ఆనందించాం కదా. మరి ఎంజి శ్రీకుమార్ మంచిని పాడగా ఎంజి రాధాకృష్ణన్ సంగీతంలో వనమాలి రచనలో నుంచి జాలువారిన గీతం అది. ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే, ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే. ఆ కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్లుగా వ్యర్థం. చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడబోయావే అంటూ ఆ ప్రియురాలను తలుచుకుంటూ ఆ ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే నిరీక్షణ చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో కేజే యేసుదాస్ పాడగా వేటూరు రచనలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ

0: Bharti FM 101.3.
1: Left, right, aboard. Hey.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.